వందే మాతరం. శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈ ఉదయం ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, అక్టోబర్ నెల 9వ తేదీ శుక్రవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5 గంటల 52 నిమిషాలు దాటింది.

శ్రోతలకు మరొకసారి అందరికీ నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈ ఉదయం ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజం మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 9వ తేదీ శుక్రవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:56 దాటి 38 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 6 గంటల 5 నిమిషాలకు

0: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ కనక అమ్మ దుర్గవారి భక్తి గీతాలు వింటున్నారు.
1: ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో నిజామాబాద్ నగరం బ్రహ్మపురి కాలనీలో అలరారుతున్న శ్రీ చక్రంగుడి విశేషాలు ప్రసారమవుతాయి.

0: ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. సూక్తి సుధ కార్యక్రమంలో ఇప్పుడు వింటారు ఎండి అక్బర్ భాషా గారు సమర్పించిన హితోక్తులు వింటారు.
1: ప్రతి వ్యక్తికి ఒక దృక్పథం ఉంటుంది. దీన్నే మనం సంతృప్తి, ఇష్టం అని కూడా చెప్పవచ్చు. గమ్యం వైపు నడిచే దారి అనవచ్చు. మనం విశ్వాసులం కాబట్టి మన దృక్పథం దైవభీతి ఆధారంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. అందులో ప్రథమమైనది సమయపాలన. సమయమే జీవితం, సమయమే శాశ్వతం. సమయం ఓ బంగారు ఆభరణం అయితే అందులో ప్రతి సెకను ఒక వజ్రానికి పోలి ఉంటుంది. వజ్రానికి వెలకట్టగలం, కానీ సమయం వెలకట్ట సాధ్యం కానిది. ఒక్కసారి మిస్ అయితే ఎంత వెదికినా దొరకదు. అందుకే పెద్దలన్నారు, గయా కల్ ఫిర్ హాతానహి. దృక్పథానికి సమయపాలనకి చాలా దగ్గర సంబంధం ఉంది. దృక్పథాన్ని బట్టే పనుల ప్రాముఖ్యత పెరగడం కానీ తగ్గడం కానీ ఆధారపడి ఉంటుంది. సమయాన్ని సరిగా వినియోగించుకునే వ్యక్తికి మిగతా మంచి లక్షణాలు కూడా వాటంతటవే వస్తాయి. ఒక షెడ్యూలంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఓ చిరుతిండు తినేవారు సమయపాలన సరిగా చేయలేని వారై ఉంటారన్నది మానసిక శాస్త్రవేత్తల మాట. నిర్ణీత సమయాలలో నిర్ణీత అలవాటు ఉండటం అనేది సమయపాలనకి పునాది. మనం సమయానికి ఎంత విలువ ఇస్తామో దాన్ని బట్టి మన విలువ ఇతరుల వద్ద ఉంటుందన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. ఈ విషయంలో నమాజు మనిషికి గొప్ప మేలే చేస్తుంది, గొప్ప శిక్షణ ఇస్తుంది. ప్రతి నమాజ్కు ఒక వేళ ఉంది, దాన్ని వేళకు విధిగా చేయాలి. ఖురాన్లో ఇలా ఉంది, నిజానికి నమాజ్ విశ్వాసులు నియమం తప్పకుండా వేళకు విధిగా పాటించవలసిన విద్యుక్త ధర్మం. వాయిదాల వ్యాధి మహా చెడ్డది. ఈ వ్యాధి సోకిన వారు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా వీలైతే అలా తమ పనుల్ని చేస్తుంటారు. అయితే దైవాదేశం ఏమిటంటే, నమాజులను నిర్ధారిత వేళల్లో దైవ నియమావళికి లోబడి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసినట్టుగానే చేయాలి. అన్యథా ఆ నమాజు స్వీకరించబడదు. అందువల్లనే షరియత్ పరమైన కారణమేమీ లేకుండా రెండు వేళల నమాజులను ఒకే సమయంలో కలిపి చేయటం సమ్మతం కాదన్నది పండితుల అభిప్రాయం. ఎందుకంటే ఈ విధానంలో ఏదో ఒక నమాజు వేళకాని వేళలో చేయబడుతుంది. మనలో చాలామందికి పొద్దున లేవటానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉండదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంలో నిద్ర మేల్కొంటూ ఉంటాం. కారణం ఏదైనా కావచ్చు, కానీ జీవితంలో మంచిని సాధించాలన్న తపనతో ముందుకు సాగేవారి మాత్రం ఈ విధంగా సమయాన్ని వృధాపరిచే అవకాశమే లేదు. ఫజర్ నమాజ్ వేళ ఎంతో శుభప్రదమైనది. ఆ శుభఘడియలలో దైవదూతలు దివి నుండి భూమికి దిగివస్తారు. అంతేకాదు, ఆ పవిత్ర క్షణాల్లో పగటిపూట విధులను నిర్వహించే దూతలు, రాత్రివేళ డ్యూటీ చేసిన దైవదూతలు కలుస్తారు. అలా దైవ సన్నిధికి చేరుకున్న దూతలు, మేము వారి వద్దకు వెళ్ళినప్పుడు కూడా వారు నమాజ్లో లీనమై ఉన్నారు, మేము వారి వద్ద నుండి తిరిగి వస్తున్నప్పుడు కూడా వారు నమాజ్లోనే నిమగ్నులై ఉన్నారు అని సాక్ష్యమిస్తారు. ఆచకం కల్పర్ నాటాల్ అన్నది పెద్దల మాట. ప్రతిదానికోసం సమయం విభజించాలి. పని కోసం, వృత్తి ధర్మం కోసం సమయం కేటాయించాలి. అది మనకు గెలుపు తాలూకా సంతోషాన్ని ఆలోచించడానికి కొంత సమయాన్ని కేటాయించాలి. అది మనకు గొప్ప మేధస్సునిస్తుంది. ఖురాన్ చదవటం కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. అది మనకు బలమైన వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. తల్లిదండ్రులతో నవ్వుతూ వారిని నవ్విస్తూ ఉండేందుకు సమయం కేటాయించాలి. అది మనకు జీవితం తాలూకు మాధుర్యాన్ని ఇస్తుంది. ప్రేమను పలువురికి పంచిపెట్టడానికి సమయం కేటాయించాలి. అది మన బ్రతుకుకి నిండు అర్థాన్నిస్తుంది. నమాజ్ కోసం సమయం కేటాయించాలి. అది మనల్ని దైవప్రియులుగా తీర్చిదిద్దడంతో పాటు మనకంటూ ఒక అస్తిత్వాన్ని ఇస్తుంది. ఇన్ని సంతోషమైన కార్యాలు నిర్వర్తించడం

0: కోసం దేవుడు మనకు సమయం అనే అమూల్యమైన అనుగ్రహాన్నిచ్చాడు. వృధా పరుచుకోకుండా సద్వినియోగపరుచుకోవడం మనందరి బాధ్యత. అదే నమాజ్ మనకిచ్చే శిక్షణ. ఈ క్రమశిక్షణతో మనల్ని మనం కట్టివేసుకుంటే మన పనులన్నీ మరింత బాధ్యతయుతంగా మరింత ఆనందప్రదంగా కొనసాగించవచ్చు. ఒక పెద్ద కార్యం పూర్తి చేశాక మనం బాగా అలసిపోయినట్టు ఫీల్ అవుతాం, రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ తీసుకోవడం అంటే ఒక పనిలో నుంచి మరో పనికి మారటమే. మనలోని ప్రతి ఒక్కరూ కోరుకునే ఆ రెస్ట్ని, ఆ విశ్రాంతిని శరీరానికే కాదు ఆత్మకి సైతం ఇవ్వగలిగినదిగా ఆ సర్వేశ్వరుడైన అల్లాహ్ ఏర్పాటు చేశాడు. అదే రోజుకి 5 పూటల నమాజ్.
1: శ్రుతులు, మీరింతవరకు ఎండి అక్బర్ బాషా గారు సమర్పించిన హితోక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం సంస్కృతంలో వార్తలు 6:55 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: అమరావతి విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. భూ సమస్యలు లేని రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట అభివృద్ది, ఆర్థిక పరిస్థితి, వ్యవసాయం, సాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారు. గోదావరి, కావేరి నదుల అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నీటి లభ్యత పెరుగుతుందని తెలిపారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు నిన్న ప్రారంభించారు. అనంతరం ఫ్లైఓవర్పై ప్రయాణించి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆర్ఓబీ నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన మంత్రి మిగిలిన పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేసి దసరా నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,
1: జిల్లాని సర్వసుందరంగా తయారు చేయాలి, జిల్లాకి పెట్టుబడులు తేవాలి, జిల్లాలో సమస్యలు లేకుండా చేయాలి, ఈ ఒక్క ఆలోచనతోనే, ఈ తపతలతోనే మేము అందరం కూడా కృషి చేస్తున్నాం. మేము మరింత ఉత్సాహంగా, మరింత బలంగా మేము పనిచేయాలంటే మీ తాలూకా సహకారం మాకు ఎల్లప్పుడూ కూడా ఉండాలని మళ్లీ మళ్లీ సభాముఖంగా కోరుకుంటున్నాం. దేశ విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగాలు చేసి తెలుగు వారి కీర్తిని, ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపిస్తూ వాళ్ళందరూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి.
0: వస్తుసేవల పన్ను జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లుభట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన నిన్న పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ పన్నుల ఆదాయంలో జీఎస్టీ వాటా సుమారు 35% ఉందని, ఈ ఆదాయం తగ్గితే సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని అన్నారు. పన్నులు చెల్లించేవారికి అనుసరణ ప్రక్రియను సరళీకరించాలని, పన్ను ఎగవేతకు పాల్పడేవారిపై కఠిన చర్యలు కొనసాగించాలని స్పష్టం చేశారు. జీఎస్టీ అమలులో స్పష్టత, ఏకరూపత కోసం అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత జీఎస్టీ పరిపాలనా విధానాన్ని జీఎస్టీ కౌన్సిల్ ప్రత్యేకంగా ప్రశంసించింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన

0: 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విధానాన్ని అభినందించారు. జీఎస్టీ పరిపాలన, పన్నుల ఎగవేత గుర్తింపు, ఆదాయ వనరుల పెంపులో ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్న తీరును కౌన్సిల్ ప్రశంసించింది. ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అనుసరించవచ్చని జీఎస్టీ కౌన్సిల్ సూచించింది. 2027 మార్చి నాటికి ప్రభుత్వ పరిధిలోని భూ సమస్యలను పరిష్కరించి ఆంధ్రప్రదేశ్ను భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: ఒట్టిగుడిపాడు కన్సన్పల్లి గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. అనాదిగా రెవెన్యూ సమస్యలతో సతమతమవుతున్న పేదవాళ్ళకి ఎంతో మందికి ఉపశమనం కలిగే విధంగా ఈ రెవెన్యూ సమస్యల పరిష్కారం చాలా త్వరితగతిన జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఎటువంటి అన్యాయం జరిగినా కూడా దాన్ని పరిశీలించి రెక్టిఫై చేయడానికి రెవెన్యూ శాఖ ప్రభుత్వం సిద్ధంగా కూడా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ప్రధానమంత్రి గతశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని జరుగుమల్లి మండలం నర్సింగోలులో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తారు. అనంతరం రైతులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. తరువాత పార్టీ శ్రేణులతో సమావేశమవుతారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు దామచల్ల జనార్దన్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ
3: సబ్స్టేషన్స్ అన్ని కూడా వేగంగా పూర్తి చేసి ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం. మన పవర్ జనరేషన్ ఒక ఎత్తే జనరేట్ అయిన పవర్ ని గ్రామాల్లో ప్రజలకు గాని వ్యవసాయానికి గాని దాంతో పాటు పరిశ్రమలకు గాని ప్రజలకు గాని సక్రమంగా 24 గంటలు అందించడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. 4 సబ్స్టేషన్స్ మళ్ళీ రిక్వైర్మెంట్ ఉందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 6,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ సబ్స్టేషన్స్ గట్టానికి ఖర్చు పెడుతున్నాం.
0: హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ను తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ఇతిహాసాల్లో విలువిద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. విలువిద్య వంటి క్రీడలతో యువతలో ఏకాగ్రత, క్రమశిక్షణ, పట్టుదల పెంపొందుతాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన సహకారం అందిస్తుందని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలో ప్రముఖ మారిటైమ్ పోర్ట్ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మహారాష్ట పోర్టులు మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణేతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా గ్రీన్ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, షిప్ బిల్డింగ్, లాజిస్టిక్స్ రంగాల అభివృద్దిపై ఇరువురు మంత్రులు చర్చించారు. మారిటైమ్ రంగంలో రెండు రాష్ట్రాలు పరస్పరం ఉత్తమ విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాలని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. సంక్షేమం, అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బాపట్ల జిల్లా పరుచూరులో 75 కోట్ల రూపాయల అభివృద్ది పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గంజాయి వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని మంత్రి తెలియజేశారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని

0: వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు దైనందిన జీవితంలో తపాలా సేవల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1874 అక్టోబర్ 9న స్విట్జర్లాండ్లోని బెర్న్ నగరంలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏర్పాటైన సందర్భంగా ప్రతి ఏటా అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వార్తా శ్రూయంతాం ప్రవాచిక రచా ఝా. అథ వార్తా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం మహిళా బాల వికాస విభాగీయ శిఖర సమ్మేళనస్య సమాపన సత్రే సహభాగం కరిష్యతి. ह्यः आरब्धे अस्मिन् द्विदिवसीय सम्मेलने सर्वेषां राज्यानां महिला बाल विकास क्षेत्रैः सम्बद्धानां राजनीतिक नेतृणां अधिकारिणां च सहभागिता भवति. प्रधानमन्त्रिणा परिकल्पितानां विभागीय शिखर सम्मेलनानां शिखायाः इदं द्वितीयं सम्मेलनमस्ति. अस्य सम्मेलनस्य उद्देश्यं सहकारी संघव्यवस्थायाः सुदृढीकरणं राष्ट्रीय प्राथमिकतानां पूर्तये सामूहिक दायित्व भावनायाः प्रवर्धनं तथा केन्द्र राज्ययोः परस्पर सहकारेण कार्य परिणामानां त्वरित साधनमस्ति. सम्मेलने चतुर्षु प्रमुख विषयेषु ध्यानं केन्द्रितमस्ति: पोषणं, प्रारंभिक शिक्षा, बाल संरक्षणं तथा महिलानां सुरक्षा सशक्तीकरणञ्च. वस्तु सेवाकर परिषदा नवदिल्ल्यां सम्पन्ने स्वकीयस्य 57वें उपवेशने करदातृभ्यः अनुपालन प्रक्रियां सरलीकर्तुं विविधाः उपायाः अनुमोदिताः. एतेषु निर्णयेषु वस्तु सेवाकर व्यवस्थायाः अन्तर्गतं कराधिकारिणां निगडीकरणं, अधिकाराणां निरसनं तथा अभियोजनस्य सीमायाः 1 कोटि रूप्यकेभ्यः 5 कोटि रूप्यकाणि यावत् वर्धनं सम्मिलिताः सन्ति. वित्तमन्त्री निर्मला सीतारमण राष्ट्रिय राजधान्यां नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन्ती एतस्य घोषणाम् अकरोत्. प्रत्येकस्मिन् प्रकरणे दण्डस्य निर्धारणं सः अर्थदण्डः भवतु, कारावासः भवतु उत वा उभयं न्यायालयस्य विवेकाधिकाराय त्यक्ष्यते. वित्तमन्त्री उक्तवती यत् उपवेशने वस्तु सेवाकरस्य मानेषु किमपि परिवर्तनं न कृतं तथा वर्तमानः मूल्यनिर्धारणक्रमः स्थिरः अस्ति. तया सूचितं यत् वस्तु सेवाकर परिषदा सूचनापत्राणां प्रेषणाय कार्यसञ्चालनाय च समानमानकानाम् अनुशंसा कृता अस्ति. संस्कृतवार्तायाः संस्करणमिदम् आकाशवाणीतः प्रसार्यते.
2: अद्यतनाः तिष्ठन्तु, अग्रेसराः भवन्तु. एक्स्पटले @AIRNews हिंदी अथ इंस्टाग्राम माध्यमे AIRNews अलर्ट्स इत्यत्र अस्मान् अनुसरन्तु.
1: भारतेन विगतेषु कतिपयेषु दिवसेषु आभा अन्ताराष्ट्रिय विमानस्थानकं तथा रियादनगरे स्थितं किंग खालिद अन्ताराष्ट्रिय विमानस्थानकं लक्ष्यीकृत्य जातानां आक्रमणानां निन्दा कृता. एतेषु आक्रमणेषु नागरिकाणां मृत्युः अभवत् तथा अनेकजनाः व्रणिताः जाताः. विदेशमन्त्रालयेन भारतीय दूतावासेन सऊदी अरब देशे निवसतां भारतीय नागरिकाणां कृते परामर्शः प्रसारितः. सऊदी अरब देशे निवसतां

ప్రసార వివరాలు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈ ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు.

ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాతలహరి. ఇదే కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ కంటి వైద్య నిపుణులు గారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 8:30 అక్టోబర్ 11వ తేదీ అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సమాజానికి భవిష్యత్తు బాలికలు వినిపిస్తారు శ్రీమతి అరుణ గారు. 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరుకునే సినీ గీతల కార్యక్రమాన్ని వింటారు. ఇక 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇంకా 12:10, 12:40, 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:00 హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు, అనంతరం 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారం వింటారు.

శ్రోతలు మీరు వింటున్నారు ప్రసార వివరాలు. సాయంకాల ప్రసారాలు వింటారు. 5 గంటలకు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి, 6 గంటలకు హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 6:30 సమాచార దర్శిని, 6:35 సినీ రంజని, 6:50 వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి, 8:30 లలిత సంగీతం వింటారు. 8:45 హిందీలో వార్త

అనంతరం 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇక 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:00 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 11:10 ఈనాటి ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈ ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 2వ T20 మ్యాచ్ ఈరోజు రాంచీలో జరుగుతుంది. వార్తల వివరంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. నిన్న ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో అన్ని రాష్ట్రాల నుంచి మహిళా శిశు అభివృద్ది రంగానికి చెందిన రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొంటున్నారు. సహకార సమైక్య విధానం బలోపేతం చేసేందుకు జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యత పెంపొందించడంతో సహా పోషకాహారం, ప్రాథమిక విద్య, బాలల రక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 ప్రధాన అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. ఈ సదస్సు రంగాల వారి ప్రాధాన్యతలపై చర్చించేందుకు, ఉత్తమ విధానాలు పంచుకునేందుకు, అమలులో ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వాములు ఒకచోట చేర్చడంతో పాటు మెరుగైన పాలన, సేవ అందించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ పేర్కొంది. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన కొత్త విడత జీఎస్టీ సంస్కరణలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. నేర విముక్తి, సరళమైన విధానాలపై కౌన్సిల్ సిఫారసులు ఎంతో సానుకూల ప్రభావం చూపుతాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. వేగవంతమైన నిర్ణయాలు, తక్కువ సమ్మతి ఖర్చులు, ఆటోమేటెడ్ ఆఫీసులు, అలాగే నమ్మకం ఆధారిత పాలనపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. జీఎస్టీని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, స్నేహపూర్వకంగా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం చేస్తున్న ప్రయత్నాలకు ఈ సంస్కరణలు అనుగుణంగా ఉన్నాయని మోదీ వెల్లడించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో భారత వాయుసేన 94వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎయిర్ వారియర్స్ మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. భారత వాయుసేనలో MiG-21 విమాన సేవలు ముగింపును పురస్కరించుకుని ఒక స్మారక పోస్టల్ స్టాంపును రాష్టపతి విడుదల చేశారు. జీఎస్టీ నిబంధనల్లో పన్ను అధికారులకున్న అరెస్ట్ చేసే అధికారాలు ఉపసంహరిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రాసిక్యూషన్ పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచింది. జరిమానా, జైలు శిక్ష లేదా 2 విధించే అంశాన్ని ప్రతి కేసులోనూ న్యాయస్థాన నిర్ణయాలకు వదిలిపెట్టింది. పన్ను చెల్లింపులో ఆలస్యం చేసినా, పొరపాట్లు దొరికినా లేదా చెల్లింపులో పెండింగులు ఉన్నా పన్ను చెల్లింపుదారులు రికవరీ, వడ్డీ, దామాషా ప్రకారం జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, వస్తుసేవల పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని స్పష్టం చేశారు.
1: The council recommended removing arrest powers under GST. Council recommended raising the prosecution threshold from 1 crore to 5 crore. So prosecution is not going to happen for anything below 1 crore. Till now that's been the threshold. Now it's taken up to 5 crores.
0: అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో నౌకా నిర్మాణానికి అనుకూల వాతావరణాన్ని తమ మంత్రిత్వ శాఖ సృష్టిస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ షిప్ బిల్డర్స్ అపార విశ్వసనీయతను సంపాదించడానికి ఇతర దేశాల నుంచి వస్తున్న ఇలాంటి

నిదర్శనమని సోనోవాల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టెక్నాలజీ, టెలికాం ఆపరేటర్లు, పరిశ్రమల అధిపతులు, విద్యావేత్తలు, పరిశోధనా సంస్థలు హాజరయ్యారు. కమ్యూనికేషన్ సాంకేతికతలు అభివృద్ది చేయడంలో సహకారం పెంపొందించడం, భారత్ 6G ఆశయాలు ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ గ్లోబల్ ఇండస్ట్రీ వర్గాలతో భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు భారత్ 6G అలయన్స్ 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. పరిశోధన, ఆవిష్కరణ, ప్రమాణాల అభివృద్ది, టెక్నాలజీ అమలు, తదుపరి నెట్వర్క్స్ రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సదస్సులో వివిధ అంశాలపై చర్చలు జరగనున్నాయి. గ్లోబల్ 6G విజన్, స్టాండర్డ్స్, ట్రయల్స్, AI నేటివ్, సస్టైనబుల్ నెట్వర్క్, స్పెక్ట్రమ్, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలు వీటిలో ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాంచీలో గర్ ఖటాంగాలో ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీలో వివిధ నూతన సౌకర్యాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. అడ్మిన్ కమ్ స్కూల్ భవనం, బిర్సాముండా బహుళ ప్రయోజన హాల్, జైపాల్ సింగ్ ముండా స్పోర్ట్స్ కాంప్లెక్స్, నెక్స్ట్ జెన్ బ్రీడింగ్ సౌకర్యం వీటిలో ఉన్నాయి. అలాగే 119 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జార్ఖండ్లో శాస్త్రీయ వ్యవసాయం, మెరుగైన విత్తనాలు, సమగ్ర వ్యవసాయం, ఆధునిక సాంకేతికతల ప్రాముఖ్యతను మంత్రి చెప్పారు. సాంప్రదాయ విజ్ఞానంతో పాటుగా ప్రస్తుత వ్యవసాయ సవాలు ఎదుర్కొనేందుకు శాస్త్రీయ పద్ధతులు అవలంబించాలని కోరారు. పరిశోధనా సంస్థల నుంచి సరైన సాంకేతికత రైతుల పొలాలకు చేరవేయాలని సూచించారు. కూరగాయలు, తృణధాన్యాలు, పశుపోషణతో కూడిన సమీకృత వ్యవసాయం ప్రోత్సహించాలని తెలిపారు. నిన్న ప్రీ రబీ కిసాన్ గోష్ఠీ కార్యక్రమంలో రాంచీ, కుంటి ప్రాంతాలకు చెందిన సుమారు 1500 మంది రైతులు పాల్గొన్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణదేవి అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలో నిన్న ప్రారంభమైంది. ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం మరింత బలపరుస్తుందని, మహిళా సాధికారిత, పిల్లల సమగ్రాభివృద్ది లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాల అమలు నిర్ధారిస్తుందని మంత్రి తెలిపారు. మహిళా సాధికారిత, శిశు అభివృద్ది, పోషకాహారం, భద్రత, సంక్షేమంపై ప్రధాన చర్చలు ఉంటాయని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల మహిళా శిశు అభివృద్ది మంత్రులతో పాటు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారని అన్నపూర్ణదేవి వెల్లడించారు. షెడ్యూల్ చేయన క్యాన్సర్ మందుల లాభాల మార్జిన్ గరిష్ట రిటైల్ ధరలో 30% పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చర్య ద్వారా మందుల ధరలు 70% వరకు తగ్గుతాయని, దీనివల్ల క్యాన్సర్ రోగులకు ఏటా 2500 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. షెడ్యూల్ జాబితాలో అత్యవసర క్యాన్సర్ మందులపై ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణ ధరలు ఉండగా, ఈ కొత్త నిర్ణయంతో షెడ్యూల్ చేయన మందులకు ధరల రక్షణ లభిస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ జాబితాను ఖరారు చేశాక నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని, దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ధరల నియంత్రణ రోగులపై ఆర్థిక భారం తగ్గిస్తుందని, లాభాలు ఆర్జించే వ్యాపార ధోరణులు అడ్డుకుంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరల్లో మందులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లాలో పేలుడు పదార్థాలు నిర్వీర్యం చేస్తే ఆపరేషన్ సమయంలో 4 సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. బేడ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలార్మడుగు క్యాంప్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జగదల్పూర్ నుంచి వినీషియన్ టెక్నీషియన్ బృందం, సీఆర్పీఎఫ్ సిబ్బంది ఈ పనికిరాని పేలుడు పదార్థాలు నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగంగా సమీపంలో పేల్చిన ఒక పేలుడు పదార్థం తూటా తాలూకు శకలం తగలడంతో 4 సిబ్బంది గాయపడ్డారు. వీరులిద్దరికి తీవ్ర గాయాలు కాగా మరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. 4 సిబ్బందికి ప్రాథమిక చికిత్స అందించాక మెరుగైన చికిత్స కోసం కోంటాలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. ప్రముఖ నటుడు నానా పటేకర్ భౌతికకాయానికి పూణే సమీపంలో ధోన్జలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ నానాచివాడిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానుల సమక్షంలో రాత్రి 11:30 ఆయన కుమారుడు మల్హార్ పటేకర్ అంత్యక్రియలు జరిపారు. అంత్యక్రియలకు ముందు నటుడికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. నానా పటేకర్ పార్థివ దేహం పూణె విమానాశ్రయం చేరుకున్నాక ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏకనాథ్ షిండే, సునేత్ర పవర్ ఘన నివాళులు అర్పించారు. నానా పటేకర్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హిందీ, మరాఠీ చిత్రసీమకు ఆయన చేసిన సేవలు, చిరస్మరణీయ పాత్రలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.
కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి.

0: రేఖల్ ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, లక్షద్వీప్, సిక్కింలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. సౌదీ అరేబియాలో రియాద్లో ఉన్న అబా అంతర్జాతీయ విమానాశ్రయం, కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడిని భారత్ ఖండించింది. ఈ దాడిలో సామాన్యులు మరణించడం, గాయపడడం పట్ల విచారం వ్యక్తం చేసింది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 2 T20 మ్యాచ్ ఈరోజు రాంచీలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ఈ కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం పెట్టారు, అనంతరం ప్రకటనలు, ఇంకా సినీ భక్తి గీతంతో పాటుగా ఈరోజు ప్రత్యేకతను ఉద్దేశించి కొన్ని వివరాలు వింటారు. ఇంకా ఇదే కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతిబిందు, క్యాటరాక్ట్, కంటి శుక్లాలు మొదలైన సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రభుత్ గీతం విన్నారు శ్రోతులు. మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ అని అయ్యారు మొబైల్ యాప్లో ఈ ఉదయం ప్రసారాల్లో భాగంగా మీరు వింటున్న ఈ కార్యక్రమం ప్రభాత లహరి. ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
4: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
4: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
4: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
2: ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253344.
3: డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505.
3: దరమాండ్ షాప్,
2: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
3: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్,
2: ఏకైక కంపెనీ షోరూమ్
3: దరమాండ్ షాప్,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
5: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
3: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆప్థాల్టాపికల్ ఫాకల్ సర్జన్,
5: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకానగర్, నిజామాబాద్.
3: సెల్ 8639345694.
5: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
3: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈఎస్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
3: ఎన్ఏబిహెచ్ గుర్తింపు,
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: అబ్బా, పంటి నొప్పి.
3: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 9912317190.
3: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
2: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9444004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
7: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
7: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
7: ద్వారకానగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
0: శ్రోతలు మీరు ఇంతవరకు ప్రకటనలు విన్నారు.

శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత లహరి. ఈ కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ కాంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూతబిందు, క్యాటరాక్ట్, కంటి శుక్లాలు మొదలైన సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు.

ఇప్పుడు విందా. ఈరోజు ప్రత్యేకతను ఉద్దేశించి కొన్ని వివరాలు. ఈరోజు ప్రపంచ పోస్టల్ దినోత్సవం, వరల్డ్ పోస్ట్ డే ప్రతి సంవత్సరం అక్టోబర్ 9 జరుపుకుంటారు. ముఖ్య వివరాల్లోకి వెళ్తే, తేదీ అక్టోబర్ 9, 2026 శుక్రవారం. ఈ ఏడాది థీమ్ వన్ పోస్టల్ నెట్వర్క్ ఇన్ఫినిటివ్ పాసిబిలిటీస్, ఒక పోస్టల్ నెట్వర్క్ అనంతమైన అవకాశాలు. నేపథ్యం 1874 అక్టోబర్ 9 స్విట్జర్లాండ్లోని బెర్న్ నగరంలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్థాపించబడింది. దీని జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇంకా జాతీయ పోస్టల్ వారం. భారతదేశంలో అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 15 వరకు జాతీయ పోస్టల్ వారంగా పాటిస్తారు. ప్రాముఖ్యతలోకి వెళ్తే, ప్రజల దైనందిన జీవనంలో, సామాజిక ఆర్థిక అభివృద్ధిలో పోస్టల్ శాఖ అందిస్తున్న సేవలను మరియు అనుసంధాన్ని గుర్తుంచుకోవడానికి ఈ వారం పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఇంకా ఈరోజు జాతీయ ప్రాదేశిక సైనిక దినోత్సవం. భారతదేశంలో ఈరోజును టెరిటోరియల్ ఆర్మీ డేగా జరుపుకుంటారు. అలాగే అగ్ని నివారణ దినోత్సవం, అగ్ని ప్రమాదాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈరోజును కేటాయించారు. ఇవి ఈరోజు ప్రత్యేకతను ఉద్దేశించి కొన్ని వివరాలు విన్నారు.

0: శ్రోతలు ఇప్పుడు వింటారు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ కంటి వైద్య నిపుణులు గారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. మరి ఈ చిన్ని బ్లాక్ అండ్ వైట్ కన్ను రంగురంగుల అందాలను చూస్తుంది. మరి దీన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మనం ఆ నేళ్లు అంతా ఈ ప్రకృతిని చూసి ఆనందించవచ్చు. అయితే మనందరికి వచ్చే సమస్య ఒకటి ఉంది, క్యాటరాక్ట్. ఇది అందరూ వినే ఉంటాం. అసలు ఈ క్యాటరాక్ట్ అంటే ఏంటి, దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి, దీన్ని ఎట్లా బాగు చేసుకోవచ్చు, మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ గోల్డ్ మెడలిస్ట్ ఎల్వి ప్రసాద్లో అనుభవం పొందిన డాక్టర్, రెటినా అండ్ క్యాటరాక్ట్ సర్జన్ డాక్టర్ నవీన్ నూకల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు శుభోదయం.
4: నమస్కారం అండి, శుభోదయం.
3: డాక్టర్ గారు, ఇప్పుడు క్యాట్రాక్ట్ అనేది చాలా మంది సమస్య. అసలు ఈ క్యాట్రాక్ట్ అంటే ఏంటి, ఈ క్యాట్రాక్ట్ ఎందుకు వస్తుంది?
4: సో క్యాట్రాక్ట్ అంటే మనం తెలుగులో ఏమంటామంటే శుక్లాలు అంటాము, మూతబిందు అంటాం వాడుక భాషలో. ఇది క్యాట్రాక్ట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఏదో అబ్నార్మల్ డిసీజ్ ఏం కాదు ఇది. ఈ యూజువల్గా మనకు వయసు పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, బాడీలో చేంజెస్ వస్తాయి. ఎలా, మన హెయిర్ అన్నది వైట్ అవుతూ ఉంటుంది, స్కిన్ ఫోల్డ్ అవుతూ ఉంటాయి, స్కిన్లో ముడతలు వస్తుంటాయి. అట్లాగే మన మజిల్స్ పవర్ కూడా తగ్గుతుంది, బోన్స్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది, హెయిర్ అనేది వైట్ అవుతుంటాయి, ఊడిపోతూ ఉంటాయి. ఇవన్నీ మనకి ఏజ్తో పాటు వచ్చే సింప్టమ్స్ అనమాట. కంటి లోపల కూడా ఏజ్తో పాటు ఏమవుతుందంటే కంటి లోపల మనకు న్యాచురల్గానే లెన్స్ ఉంటుంది. సో మన కన్ను ఒక సింపుల్గా చెప్పాలంటే కన్ను ఒక కెమెరా లాగా అనమాట. సో అది ఆ కెమెరా లాంటి మన కంటిలో ఈ లెన్స్ అన్నది ఉంటుంది. కెమెరాకి ఎలా అయితే లెన్స్ ఉంటుందో కంటికి కూడా లెన్స్ ఉంటుంది. అది న్యాచురల్ క్రిస్టలైన్ లెన్స్ అంటాం దాన్ని. అయితే అది నార్మల్గా మనకు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి కూడా మన యంగ్ ఏజ్ మిడిల్ ఏజ్ వచ్చేదాకా కూడా అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే గ్లాస్ ఉంది కదా, ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటే ఎలా ఉంటుంది, అలా ఉండి మన కంటిలోకి వచ్చే కాంతి కిరణాలని వాటన్నింటినీ ఫోకస్ చేసి రెటినా మీద పడేలా చేస్తుంది. ఎప్పుడైతే ఆ కాంతి కిరణాలు వెళ్ళి రెటినా మీద పడతాయో అప్పుడు మనకు చూపు అన్నది స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది. ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. అయితే దీంట్లో ఇప్పుడు ఏజ్ వల్ల ఏమవుతుందంటే ఈ ట్రాన్స్పరెంట్గా ఉన్న లెన్స్ కాస్త స్లోగా అయిందంటే కలర్ చేంజెస్ వస్తూ ఉంటాయి. అందులో ముందు ఆ ట్రాన్స్పరెంట్ కాస్త ఏమవుతుందంటే కొంచెం ఎల్లో కలర్ వస్తుంది, ఇంకొంచెం ఆంబర్ కలర్ అంటాం దాన్ని, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లా ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ పెరిగి పెరిగి కొంచెం బ్రౌన్ కలర్ అవుతుంది, ఇంకా మనం వెయిట్ చేస్తున్న కొద్ది అది వైట్ కలర్ అవుతుంది, కంప్లీట్ గా బ్లాక్ కలర్ అయిపోతుంది. సో ఇది గ్రేడింగ్ అనమాట, లెన్స్ గ్రేడింగ్. అలా మన క్యాటరాక్ట్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎందుకు స్టార్ట్ అవుతుంది ఇట్లా అంటే ఏజ్ ప్రాసెస్ వల్ల, ఏజింగ్ వల్ల ఇట్లా అవుతుంటుంది. మన కంటి లోపల ఈ లెన్స్ లో నార్మల్గా ఏముంటుంది అంటే ప్రోటీన్స్ ఉంటాయి, కంపోజిషన్ లో ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ అన్నవి అన్ని కరెక్ట్ గా సెట్ అయి ఉన్నప్పుడే మనకు అది క్లియర్ గా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రోటీన్స్ కొంచెం డ్యామేజ్ అవడం స్టార్ట్ అవుతుందో దాన్ని డీనాచురేషన్ అంటాము. అట్లాంటప్పుడు ఆ క్యాటరాక్ట్ అది ఆ లెన్స్ అన్నది ట్రాన్స్పరెన్సీ కోల్పోతుంది. కాబట్టి అది కొంచెం కలర్ చేంజ్ రావడం వల్ల ఎర్లీ స్టేజెస్ లో మనకి ఏమవుతుంది అంటే కొంచెము సైట్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం గ్లాస్ పెట్టుకుంటేనే కనిపిస్తుంది. ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చేసరికి గ్లాస్ పెట్టినా ఏం చేసినా కూడా కనబడదు, అప్పుడు అది ముదిరిపోయిన క్యాటరాక్ట్ అని అంటాం మనం.
3: బాగుంది డాక్టర్ గారు. అంటే మీరు అన్నారు ఇందాక ఏజ్ రిలేటెడ్ అంటే వయసు పెరిగిన కొద్దీ సర్వసాధారణంగా వచ్చేటటువంటిది. నిజానికి ఒక వయసు ద్వారానే వస్తుందా, ఇంకా ఏమైనా ఇతర కారణాల వల్ల కూడా ఈ క్యాటరాక్ట్ అంటే మూతబిందు ఏర్పడే అవకాశం ఉందంటే?
4: ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే క్యాటరాక్ట్ అన్నది మోస్ట్ కామన్ గా

ఏజ్ రిలేటెడ్ ఏ, అంటే వయసు పెరిగినప్పుడు మాత్రమే వస్తుంది మోస్ట్ కామన్ గా. బట్ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఏజ్ పెరగకుండా ముందు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎలా అంటే కంటి లోపల మన బాడీలో జరిగే వివిధ అబ్నార్మల్

0: ఇంటర్నల్ అంటే భయపడతా అని అర్థం. సో పుట్టుకతోనే క్యాట్రాక్ట్ వస్తుంది. అది ఎట్లా వస్తుంది అంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కానీ, బేబీకి మదర్ నుంచి బేబీకి ట్రాన్స్మిట్ కావడం వల్ల ఇన్ఫెక్షన్స్, లేదంటే ఇంకా వేరే ఏదైనా అబ్నార్మల్ మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటాం మనం, గ్యాలక్టోసీమియా అంటాం అట్లాంటివి కానీ, ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే పుట్టుకతోనే వాళ్ళకి క్యాట్రాక్ట్ వస్తుంది. సో క్యాట్రాక్ట్ రావడానికి ఏజ్ ఒకటే కాదు, డే వన్ బేబీ నుంచి 100 ఇయర్స్ ఓల్డ్ వరకు ఎవరికైనా రావచ్చు, కానీ మోస్ట్ కామన్ గా మాత్రం ఏజ్ పైబడిన వాళ్ళకి వస్తుంటుంది. సో ఇది కాకుండా కొంతమందికి ఏంటంటే మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల, ఎగ్జాంపుల్ మనకు స్టిరాయిడ్స్ ఉంటాయి కదా, స్టిరాయిడ్స్ ఏదైనా మన బాడీలో ఏదైనా డిసీజ్ కి మనం స్టిరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఎర్లీగా క్యాట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 30 ఇయర్స్లోనే 20 ఇయర్స్లోనే కూడా క్యాట్రాక్ట్ వస్తుంది వాళ్ళకి. సో అప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది వాళ్ళకి, ఆ ఏజ్లోనే చేయాల్సి వస్తుంది. అదొకటి. ఇలా ఇవి కాకుండా ఇంకా కొంతమందికి ఏంటంటే షుగర్ వల్ల కూడా, షుగర్ ఎప్పుడైతే అబ్నార్మల్గా కంట్రోల్లో ఉండదో, అంటే 400+ షుగర్ లెవెల్స్ ఉన్నాయనుకోండి, అందులో మన కంటి లోపల ఎర్లీ ఏజ్లోనే క్యాట్రాక్ట్ వస్తుంది, దాన్ని షుగర్ క్యాట్రాక్ట్ అంటాము. అట్లాంటి కొంతమందికి ఏంటంటే రేడియేషన్ వల్ల, రేడియేషన్ అంటే మనకి ఏదైనా రేడియేషన్ ఎక్స్పోజర్ అయినప్పుడు వాళ్ళు, ఏదైనా రేడియేషన్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎర్లీగా క్యాట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, అట్లాంటివి ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి ఎలా అంటే ఇంకా రకరకాల మెడిసిన్స్ ఏదైనా డిసీజ్కి ఏదైనా వాడినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్ లాగా రావచ్చు,
1: అంటే ఎక్కువ మోతాదులో ఇంకా తప్పని
0: ఎక్కువ మోతాదులో వాడడం వల్ల అట్లా వస్తుంది. ఇంకొంతమందికి ఏంటంటే రెటినా సర్జరీ తర్వాత కూడా కొంతమందికి ఎర్లీగా క్యాట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా చాలా రీజన్స్ ఉంటాయి, బట్ మోస్ట్ కామన్ గా వచ్చేది ఏంటంటే ఏజ్ వల్ల అనమాట. ఏజ్ వల్ల వస్తుంది కాబట్టి అది యూజువల్ గా మనకు 45 ఇయర్స్ పైన వాళ్ళకే అప్పుడు ఎర్లీగా స్టార్ట్ అవడం, క్యాట్రాక్ట్ ప్రారంభం అవుతుంది. దాని తర్వాత మెల్లిగా అది పెరుగుతూ ఉంటుంది ఇంకా ఏజ్ తో పాటు. అట్లా పెరిగినప్పుడు ఇంకా పేషెంట్ కొంచెం విజన్ లో క్వాలిటీ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
3: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
3: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
1: డాక్టర్ గారు, మరి ఈ మూతి బిందువు వస్తుంది అని తెలుసుకోవటానికి ముందస్తుగా మనకి ఏమైనా లక్షణాలు కనబడతాయి అంటారు, ఎలాంటి లక్షణాలు ఉంటాయి?
0: సో ఈ క్యాట్రాక్ట్ ఫార్మేషన్ లక్షణాలు ఎలా అంటే, చూపు అన్నది తగ్గుతుంది. ఇంతకు ముందు మనకు ఉన్నంత క్వాలిటీగా చూపు అన్నది కనబడదు, కనిపిస్తుంది బట్ అంటే కంప్లీట్ గా బ్లాక్ అయిపోదు, కనిపిస్తుంది. బట్ ఎలా అంటే మనకు చలికాలం పొగ మంచులో ఎర్లీ మార్నింగ్ ఎట్లా ఉంటుంది ఫాగ్ లో, అట్లా కొంచెం మబ్బుగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. అది పెరుగుతుంది, ఆల్ ఆఫ్ సడన్ రాదు, అది కొంచెం కొంచెం కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే క్యాట్రాక్ట్ లోపల అయితే లెన్స్ ఉందో మనం ఆ లెన్స్ ద్వారానే చూడాలి. సో ఇప్పుడు మనం ఒక గ్లాస్ డోర్ ఉంది అనుకోండి, గ్లాస్ డోర్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు మనం అక్కడ ఏమవుతుందో మనం చూడగలుగుతాం. బట్ ఎప్పుడైతే ఆ గ్లాస్ డోర్ ఆ ట్రాన్స్పరెన్సీ కొంచెం కొంచెం పోతుంది అనుకోండి, ఏదైనా దాని మీద ఏదైనా వైట్ కలర్ కానీ ఏదైనా ఫాగ్ లాగా ఫామ్ అవుతుంది అనుకోండి, అటు పక్కది మనకు క్లియర్గా కనబడదు కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట. సో ఆ ఫాగ్ లో ఉన్నప్పుడు ఎట్లా కనిపిస్తుంది, అట్లా కనబడము, మబ్బు మబ్బుగా కనబడము, అట్లా స్టార్ట్ అవుతుంది. అది డెన్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది, ఇంకా మనం సర్జరీ చేసుకునేంత వరకు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అట్లా పెరిగి పెరిగి మనం సర్జరీ ఇంకా చేయకపోతే ఏమవుతుందంటే కంప్లీట్ గా విజన్ లాస్ అనేది అవుతుంది ఇంకా. సో కంప్లీట్ విజన్ లాస్ అవుతుంది, దానివల్ల కంప్లీట్ గా విజన్ పోయినప్పుడు అప్పుడు పేషెంట్ వస్తారు మన దగ్గర కొంతమంది, కొంతమంది నెగ్లెక్ట్ చేసి అట్లా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో ఇంకొంతమందికి ఏంటంటే ఎప్పుడైతే ఆ క్యాట్రాక్ట్ అనేది సెంట్రల్ ఏరియాలో ఫామ్ అయింది అనుకోండి, మనకు విజన్ లో సెంట్రల్ ఏరియా చాలా ఇంపార్టెంట్. ఆ సెంట్రల్ ఏరియాని క్యాట్రాక్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పగటి పూట లైట్ అంటే సన్ లైట్ లోకి వెళ్ళినప్పుడు, ఎండలోకి వెళ్ళినప్పుడు అస్సలు ఏం కనబడదు. ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు మన కన్ను మెకానిజం ఎలా ఉంటుందంటే, మనం లైట్ లోకి వెళ్ళినప్పుడు మన కంటి పాప ప్యూపిల్ అనేది కన్స్ట్రిక్ట్ అవుతుంది. అప్పుడు అది కన్స్ట్రిక్ట్ అయినప్పుడు ఇంత చిన్న ఉంటుంది. సో ఏ లైట్ వెళ్ళినా కంటి లోపలికి ఆ సెంట్రల్ ఏరియా నుంచే వెళ్ళాలి. బట్ ఆ సెంట్రల్ ఏరియాలో క్యాట్రాక్ట్ ఉంది అనుకోండి, విజన్ బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంచెం ఈవినింగ్ టైం గానీ డిమ్ లైట్ లో గానీ అప్పుడు కొంచెం ప్యూపిల్ డైలేట్ అవుతుంది కాబట్టి కొంచెం పక్కలై సైడ్ లా కొంచెం బెటర్ కనిపిస్తుంది. సో అట్లాంటి వాళ్ళకి ఎలా అంటే మార్నింగ్ టైము డే టైమ్ లో విజన్ డల్ ఉంటుంది, తక్కువ ఉంటుంది విజన్. ఈవినింగ్ టైం కొంచెం బెటర్ ఉంటుంది సెంట్రల్ గా క్యాట్రాక్ట్ ఉన్న వాళ్ళకి. కొంతమందికి ఏంటంటే పెరిఫెరల్ గా ఉంటుంది, పక్కలకు ఉంటుంది క్యాట్రాక్ట్ ఎక్కువ, సెంట్రల్ గా ఉండదు. వాళ్ళకి డే టైమ్ లో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, నైట్ టైమ్ లో కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది అట్లా. సో ఏదైనా ఇన్వేరియబుల్ గా ఏమవుతుందంటే ఓవరాల్ టోటల్ క్యాట్రాక్ట్ కు ఫామ్ అవుతుంది మళ్ళీ మనం సర్జరీ చేయకపోతే. మెల్లిగా మెల్లిగా పెరుగుతూ ఉంటుంది. క్యాటరాక్ట్ అనేది ప్రోగ్రెసివ్ డిసీజ్, అది మనం సర్జరీ చేసేంత వరకు కూడా అది పెరుగుతూనే ఉంటుంది. సో అప్పుడు ఎప్పుడైతే సర్జరీ చేసి దాన్ని తీసేస్తామో దాని తర్వాత క్లియర్ విజన్ కనిపిస్తుంది ఇంకా వాళ్ళకి.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు.

0: కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్ప సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
0: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
0: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
2: మరి మూత బిందు వచ్చిందంటే చాలా మందిలో మరి ఒక రకమైనటువంటి భయము ప్లస్ బాధ, ఎందుకంటే మరి చూపు ఉంటుందో పోతుందో అనేటువంటి ఒక భయం అనేటువంటిది ఏర్పడుతుంది. మరి ఇట్లాంటి వాళ్ళకి మనం ఏదైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పుడు అందుబాటులో ఉంది ఆధునిక కాలంలో?
3: సో ట్రీట్మెంట్ వచ్చేసి కంటి లోపల వచ్చే క్యాట్రాక్ట్కి మన శుక్లం ఏదైతే వచ్చిందో తీసేసి దాని ప్లేస్లో లెన్స్ పెట్టడం, దీన్నే క్యాట్రాక్ట్ సర్జరీ అంటారు. అయితే క్యాట్రాక్ట్ సర్జరీ ఇంతకు ముందు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు, కంప్లీట్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినాయి మనకు. ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే కంటి లోపల శుక్లం వచ్చినప్పుడు ఆ శుక్లం ఏదైతే ఉంది దాన్ని బయటకు తీయకుండా కంటి లోపలికి అనేవాళ్ళు ఇలా. ఎస్, కంప్లీట్గా మన విట్రస్ క్యావిటీ ఉంది కదా వెనకాల ఆ లెన్స్ వెనకాల, దాంట్లోకి ఇట్లా అనేవాళ్ళు, ఇట్లా చిన్న ప్రిక్ చేస్తుంది అని అది లోపలికి వెళ్ళి పడిపోతుంది. పడిపోయిన తర్వాత కొంచెం కనబడేది, కావాలంటే బయట నుంచి అద్దాలు పెట్టేవాళ్ళు. థిక్ గ్లాస్ ఉంటాయి అన్నమాట, ప్లస్ గ్లాస్, ప్లస్ 10 గ్లాస్ అంటాం వాటిని, ఆ థిక్ గ్లాస్ పెట్టి ఇచ్చేవాళ్ళు. అట్లా ఓల్డ్ మోడల్ అంటే ఒక 40 ఇయర్స్ బ్యాక్ అట్లా అట్లా చేసేవాళ్ళు. తర్వాత రాను రాను ఏమైందంటే అట్లా లోపలికి అనడం కాదు, ఆ శుక్లాన్ని బయటకు తీయాలి మనము అని చెప్పి కన్నుకు కట్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 6-7 mm కట్ చేసి కన్నుని అది బయటకు తీయడం స్టార్ట్ చేశారు. బయటకు తీసిన తర్వాత అట్లా మళ్ళీ లెన్స్ పెట్టుకోవాలి, అద్దాలు బయట నుంచే పెట్టుకోవాలి. అది దాన్ని మనము ఐసీసీ అంటాం అనమాట, అంటే ఇంట్రా క్యాప్సులర్ క్యాటరాక్ట్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే నెక్స్ట్ టెక్నాలజీ ఏంటంటే ఓన్లీ లెన్స్ తీయాలి, ఆ సపోర్ట్ ఏదైతే మనం క్యాప్సులర్ బ్యాగ్ అంటాం అది, ఆ క్యాప్సులర్ బ్యాగ్ అలా నుంచి కంటి లోపలనే మనం లెన్స్ పెట్టాలి బయట నుంచి పెట్టుకోకుండా అని చెప్పి కంటి లోపల లెన్స్ పెట్టే ఆపరేషన్ అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. ఐఓఎల్స్, ఐఓఎల్ అంటే ఇంట్రాక్యులర్ లెన్స్. సో క్యాటరాక్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసి కంటి లోపల ఐఓఎల్ ఇంప్లాంట్ చేయడం అది స్టార్ట్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ ఈ కట్ సెక్షన్ ఎక్కువ ఉంది అని చెప్పి దాన్ని తగ్గించుకుంటూ వచ్చారనమాట. దాన్ని ఎస్ఏసీఎస్ అంటాం మనం, స్మాల్ ఇన్సిషన్ క్యాటరాక్ సర్జరీ అంటాము. అందులో ఏంటంటే ఇన్సిషన్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది, బట్ సేమ్ కంటి లోపల ఉన్న లెన్స్ ని బయటకు తీసేసి మాన్యువల్ గా కంటి లోపల ఐఓఎల్ పెట్టేస్తాం లెన్స్. ఇది ఎస్ఎస్సిఎస్ సర్జరీ అంటాము. సో ఇప్పుడు టెక్నాలజీ ఏంటంటే ఇట్లా ఎస్ఎస్సిఎస్ అంటే బాగా కన్నును కట్ చేసి మాన్యువల్ గా చేత్తో చేయకుండా లేజరే లోపలికి పంపించి లేజర్తోనే కంటి లోపల ఉన్న శుక్లాన్ని మనం ఎమల్సిఫై చేసి, అంటే అది లెన్స్ ఎలా ఉంటుంది మనకు కొంచెం సెమీ సాలిడ్ టైప్ ఉంటుంది, జెల్ లాగా ఉంటుంది అనమాట. సో ఆ జెల్ని ఈ లేజర్ ఏం చేస్తుంది అంటే లిక్విడ్ లాగా మారుస్తుంది పవర్తోని. సో ఇప్పుడు మనం క్రష్ చేయడం అనమాట, ఆ సెమీ సాలిడ్ ని క్రష్ చేసి లిక్విడ్ చేసి లిక్విడ్ ని పీల్చుకుంటది. అది లేజర్ది ప్రోబ్ ఉంటుంది, లేజర్ ప్రోబ్ పట్టేంత మాత్రమే కన్ను మీద మనము చిన్న ఇన్సిజన్ ఇస్తాం అంతే, కార్నియా మీద లోపలికి వెళ్ళేసి ఆ ప్రోబ్ తీసుకెళ్లి దాంట్లో ఆ క్యాటరాక్ట్ ఏదైతే ఉందో ఆ సెమీ సాలిడ్ గా ఉన్న దాన్ని కొంచెం లిక్విడ్ లాగా మార్చేసి ఆ లిక్విడ్ ని తీసేస్తుంది, పీల్ చేస్తుంది. అట్లా పీల్చి క్యాటరాక్ట్ మొత్తం తీసేస్తుంది. దీన్నే సింపుల్ గా మనం లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ అంటాం. ఓన్లీ దాన్ని లిక్విడ్ లాగా చేసి మిషన్లోకి వెళ్ళిపోతుంది అంతే, బయటకు మనకు శుక్లం కనబడడానికి అట్లా రాదు. ఇందులో శుక్లంని తీసి అట్లా దాని కంటి లోపల మళ్ళీ లెన్స్ పెడతాం మనము. ఆ లెన్స్ పెట్టే దాంట్లో కూడా మనం ఇప్పుడు ఆల్రెడీ చిన్న కట్ సెక్షన్ చిన్నగా పెట్టినాం కదా లేజర్ కోసము, సో లెన్స్ పెద్దగా ఉంటుంది మనకు. ఆ లెన్స్ అప్రాక్సిమేట్ 6-7 mm ఉంటుంది. సో మళ్ళీ లెన్స్ పెట్టాలంటే 6-7 mm అంటే మళ్ళీ కన్నుని కట్ చేయాలి కదా, అందుకు మళ్ళీ అందులో అడ్వాన్స్ టెక్నాలజీ ఏమొచ్చిందంటే ఫోల్డబుల్ ఐవెల్స్ అంటే మనం. ఫోల్డబుల్ ఐవెల్ అంటే ఏంటంటే ఐవెల్ నార్మల్ గా పెద్దగానే ఉంటుంది, మన కంటిలో ఉండే మన 10-11 mm ఏదైతే ఉంటుందో దానంత ఉంటుంది, కాకపోతే ఏంటంటే అది ఫోల్డ్ అవుతుంది. సో ఆ ఫోల్డ్ అయిన లెన్స్ ని చిన్న హోల్ చేసి కంటి లోపల మనం లోపలికి వెళ్ళిపోవచ్చు, లోపల ఇన్సర్ట్ చేసినాక అది ఎక్స్పాండ్ అయిపోతుంది, అది ఫోల్డబుల్ ఐవెల్స్ అంటాం. సో ఇది అడ్వాన్స్ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ. సో ఇప్పుడు రెగ్యులర్ గా మనం చేస్తున్నాయని ఇవే అనమాట, అడ్వాన్స్ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర, ఈ లెన్స్ మనం యూజ్ చేస్తాము, ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సజెస్ట్ చేస్తాము అందరికి.
2: అంటే మెల్లమెల్లగా చాలా మార్పులు వచ్చేసినాయి.
3: అడ్వాన్స్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది క్యాటరాక్ట్ సర్జరీ కూడా మోరాలెస్ ఎట్లా అంటే జనరల్ సర్జరీ లాగా ఉండేదాన్ని కంప్లీట్ గా టాపికల్ ఫేకో సర్జరీస్ కి తీసుకొచ్చాం. టాపికల్ సర్జరీస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరికి మనం కంటికి ఇంజెక్షన్ కూడా ఇవ్వము, ఇంజెక్షన్ ఇవ్వకుండా జస్ట్ డ్రాప్స్ వేసి క్యాటరాక్ట్ సర్జరీ చేస్తాం వాళ్ళకి.
2: అబ్బా, అంటే ఆధునిక టెక్నాలజీ ఎంత మనిషికి సౌకర్యాన్ని,
3: టెక్నాలజీ పెరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ మాన్యువల్ సర్జరీ అయితే కట్ సెక్షన్ చేసి చేస్తాము, దానికి పోస్ట్ ఆపరేటివ్ అంటే సర్జరీ తర్వాత పేషెంట్ కేర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ రోజులు కొంచెం పోస్ట్ ఆప్ కేర్ తీసుకోవడము, హైజీన్ గా మెయింటైన్ చేయడము, కొంచెం పెయిన్ కానీ రెడ్నెస్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఎక్కువ రోజులు ఉంటాయి. ఎందుకంటే మనం ఆయన్ని కట్ చేస్తున్నాం ఎక్కువసేపు, ఎక్కువ లెంత్ కట్ చేస్తున్నాం కాబట్టి ఆ సింప్టమ్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ జనరల్ ఓపెన్ సర్జరీ చేసినట్టు
2: అంతే.
3: లాప్రోస్కోపిక్ సర్జరీ కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది, రికవరీ ఫాస్ట్ ఉంటుంది, ఇది కూడా అంతే అనమాట. సో లేజర్ సర్జరీ వల్ల ఏంటంటే రికవరీ ఫాస్ట్ ఉంటుంది అండ్ కంఫర్టబుల్ ఉంటుంది పేషెంట్ కి. పోస్ట్ ఆపరేటివ్ గా కేర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా మినిమల్ గా ఉంటాయి. పేషెంట్ కి కంఫర్ట్ ఉంటుంది, ఫ్యామిలీకి కూడా కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి సర్జరీ చేసుకుంటే ఫ్యామిలీ కూడా వాళ్ళని చూసుకోవాలి కదా ఇంట్లో. పోస్ట్ ఆప్ కేర్ కానీ, రిస్ట్రిక్షన్స్ కానీ, వాళ్ళు చేయాల్సిన జాబ్స్ కానీ, ఇంట్లో వర్క్స్ కానీ అవన్నీ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో లేజర్ క్యాటరాక్ట్ సర్జరీతో అవన్నీ చాలా కంఫర్టబుల్ గా అయిపోతుంది వాళ్ళకి.
2: సూపర్, చాలా బాగా చెప్పినారు డాక్టర్ గారు. విన్నారుగా, క్యాటరాక్ట్ అంటే మూత బిందు వచ్చిందని అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అతి చిన్న సర్జరీతో, ఇందాక విన్నారు కదా, ఈవెన్ ఒక ఇంజెక్షన్ కూడా ఇవ్వకుండా, పెద్ద కట్స్ అవి పెట్టకుండా మూతి బిందుని తీసేసి అక్కడ చక్కగా లెన్స్ ని పెట్టి చక్కటి చూపును అందించే అవకాశం ఈ ఆధునిక టెక్నాలజీ కల్పిస్తుందని డాక్టర్ గారు చక్కగా మీకు భరోసా ఇస్తున్నారు. సో ఆ విషయంలో ఎలాంటి భయపడద్దు, మనం ఆపరేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు తప్పకుండా చేసుకోవచ్చు. బాగుంది డాక్టర్ గారు, ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
3: థ్యాంక్ యూ.
0: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
0: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
1: ఫోన్ 08462223111.
4: శ్రోతలు, మీరింతవరకు డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. శ్రోతలు, మీరు వింటున్నారు ప్రభాత లహరి 103.2 మెగాహెడ్స్ పై, మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఉదయం ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం ప్రభాత లహరి. ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9:00 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెడ్స్, ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
5: బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రుతులు మీరు వింటున్నారు ప్రభాత లహరి. శ్రోతలకు ఒక గమనిక.
2: ఈ నెల 10వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ అండ్ హెడ్ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారితో ప్రత్యక్ష పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు మీ సమస్యలను 8462245066 నంబర్ కి వాట్సాప్ చేయండి. ప్రకటనలు విన్నారు.

శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ప్రభాత లహరి కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. వింటున్న శ్రోతలకి ఓ గమనిక. ఈ నెల 10వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతినగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మెదడులో నరాలు చిట్లిపోవటం, పక్షవాతం రావటం గురించి న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

అలాగే ఈ నెల 10వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతినగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గుండెపోటు, రక్తపోటు, గుండె మార్పిడికి గల అవకాశాల అవసరం గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ. గౌతమ్ రెడ్డి గారు సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

మరో గమనిక శ్రోతులకి, ఈ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

శృతిలయలు చిత్రం నుంచి పాట విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమాన్ని. ఇప్పుడు విందాం ఓ గమనిక.

ఈ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

అలాగే ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

అలాగే మరో గమనిక శ్రోతలకి, ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

ఇప్పుడు విందాం కార్యక్రమంలో ఆపద్ బాంధవుడు చిత్ర నుంచి ఈ పాటను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆలపించింది సంగీతం ఎంఎం కీరవాణి, గీత రచన సీతారామ శాస్త్రి.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఐఆర్ మొబైల్ యాప్లో ఉదయం ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం ప్రభాత లహరి. కార్యక్రమంలో ఇప్పుడు మంచి మాట విందాం. ప్రారంభం సరిగ్గా ఉంటే విజయం దానంతట అదే వస్తుంది. అసత్యంతో సాధించే విజయం కంటే సత్యంతో సాధించే పరాజయమే మేలు. క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు కానీ భవిష్యత్తు మారుతుంది. చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే.

0: Counting of votes begins for by-elections to five assembly constituencies in Tamil Nadu, Puducherry and West Bengal and one Lok Sabha seat in Assam. Last rites of veteran actor Nana Patekar performed with full state honours at his Pune farmhouse. Houthi launches fresh attacks on airports in Saudi Arabia. India asks its nationals residing in that country to remain alert and vigilant. And in cricket, second T20 international between India and West Indies to be played in Ranchi this evening. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు వినండి మహిళావాణి కార్యక్రమంలో. అక్టోబర్ 11వ తేదీ అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సమాజానికి భవిష్యత్తు బాలికలు వినిపిస్తారు శ్రీమతి అరుణ గారు.
2: మహిళావాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మధు సుధాగారు ఆలపించిన ఈ లలిత గేయం వినండి.

0: లలితగేయం విన్నారు. ఈ నెల 11వ తేదీన అంతర్జాతీయ బాలికా దినోత్సవం. ఆ సందర్భంగా శ్రీమతి ఏ అరుణ గారు సమాజానికి భవిష్యత్తు బాలికలు అంటూ వివరిస్తున్నారు, విందామా?
1: ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మీదేవి, చదువులో సరస్వతీదేవి, ఆదరించడంలో అన్నపూర్ణాదేవి. బాలికలు సమాజానికి భవిష్యత్తు. ప్రతి బాలికకు విద్య, ఆరోగ్యం, భద్రత, గౌరవం మరియు సమాన అవకాశాలు లభించినప్పుడే సమాజం నిజమైన అభివృద్ధిని సాధిస్తుంది. అయితే ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో బాలికలు ఇప్పటికీ విద్య, ఆరోగ్యం, భద్రత మరియు సమాన అవకాశాలకు సంబంధించిన అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. బాలికల హక్కులు మరియు వారి అభివృద్ధి గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం 11 అక్టోబర్ అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. అమెరికన్ పౌర హక్కుల కార్యకర్త ఎలానార్ రూజ్వెల్ట్ 192 దేశాలు సంతకం చేసిన మానవ హక్కుల ప్రకటనలో స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాన్ అన్న పదాన్ని పీపుల్గా మార్చింది. మహిళల ఆత్మగౌరవం కాపాడడం కోసం పోరాటం చేసిన ఎలనార్ రూజ్వెల్ట్ పుట్టిన రోజైన 11 తొలిసారిగా ఈ దినోత్సవం జరపబడింది. ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు, విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస, బలవంతపు బాల్య వివాహంపై వివక్షతలపై అవగాహన పెంచడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. బాలికలు, యువతలు వారి వారి రంగాల్లో ప్రచారం, పరిశోధనలకు సంబంధించి సాధించిన అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. బాలిక అంటే కేవలం ఒక కుటుంబంలో పెరుగుతున్న చిన్నారి కాదు, ఆమె రేపటి సమాజాన్ని నిర్మించే శక్తి. మన సమాజంలో బాలికల పరిస్థితుల్లో ఎన్నో మంచి మార్పులు వచ్చాయి. గతంలో కొన్ని రంగాలు బాలికలకు అందుబాటులో లేవనే భావన ఉండేది. కానీ నేడు బాలికల విద్య, వైద్యం, సైన్స్, టెక్నాలజీ, క్రీడలు, పరిపాలన, వ్యాపారం, కళలు వంటి అనేక రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. అయితే అవకాశాలు పెరిగినంత మాత్రాన అన్ని సమస్యలు పూర్తిగా తొలగిపోయాయని చెప్పలేను. బాలికలు ఇప్పటికీ చదువు మధ్యలోనే ఆపాల్సిన పరిస్థితులు, బాల్య వివాహాలు, రవాణా సమస్యలు,

భద్రతపై ఆందోళనలు, డిజిటల్ అసమానత వంటి అనేక కారణాలు వారి అభివృద్ధికి అడ్డంకులుగా మారవచ్చు. అందుకే బాలికా దినోత్సవం సందర్భంగా మనం కేవలం బాలికలను అభినందించడం కాకుండా వారి జీవితాల్లో నిజమైన మార్పు కోసం మనం చేయవలసిన పనుల గురించి ఆలోచించాలి. బాలిక జీవితాన్ని మార్చగలిగే గొప్ప శక్తి విద్య. విద్య వల్ల బాలికకు కేవలం ఉద్యోగం పొందే అవకాశం మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునే జ్ఞానం వస్తుంది, తన హక్కులు ఏమిటో తెలుసుకుంటుంది, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది, తన భవిష్యత్తు గురించి ఆలోచించే ధైర్యం వస్తుంది. అందుకే బాలిక చదువు మధ్యలో ఆగిపోకుండా కుటుంబం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇంటి పనుల కారణంగా చదువుకు ఆటంకం కలగకుండా చూడాలి. అబ్బాయికి చదువు ఎంత ముఖ్యమో అమ్మాయికి కూడా అంతే ముఖ్యమని గుర్తించాలి. బాలిక తనకు నచ్చిన రంగాన్ని ఎంచుకునే ముందు దాని గురించి సరైన సమాచారం తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా తమకు నచ్చిన కెరీర్ను బలవంతంగా నిర్ణయించడం కాకుండా బాలిక ఆసక్తి, ప్రతిభ, సామర్థ్యాన్ని గుర్తించి మార్గదర్శకత్వం ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బాలికలకు కూడా ఉన్నత విద్య, స్కాలర్షిప్, నైపుణ్య శిక్షణ, కెరీర్ అవకాశాల గురించి సమాచారం చేరాలి. అవకాశం ఉన్నా ఆ అవకాశం గురించి తెలియకపోతే దాని ప్రయోజనం పొందడం కష్టం. కాబట్టి బాలికలకు సమాచారం కూడా ఒక ముఖ్యమైన అవకాశం. కంప్యూటర్, ఇంటర్నెట్, ఆన్లైన్ విద్య వంటి వాటి ద్వారా ప్రపంచంలోని ఎన్నో విషయాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. బాలికలు ఈ సాంకేతిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. సోషల్ మీడియా లేదా ఇతర ఆన్లైన్ ప్లాట్ఫారంలలో వ్యక్తిగత సమాచారం పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పాస్వర్డ్లు, ఓటీపీ, బ్యాంకు వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని ఇతరులతో పంచుకోకూడదు. తెలియని లింకులను క్లిక్ చేయకూడదు. అనుమానాస్పద సందేశాలు వస్తే జాగ్రత్తగా ఉండాలి. చదువుతో పాటు ఆరోగ్యం కూడా బాలికకు భవిష్యత్తుకు పునాది. బాలికకు వయస్సుకు తగిన పోషకాహారం అందించాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పులు, పప్పుధాన్యాలు వంటి పోషకమైన ఆహారాన్ని తీసుకునే అలవాట్లు పెంచాలి. పరిశుభ్రమైన నీరు తాగించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తగినంత నిద్ర మరియు విశ్రాంతి తీసుకోవడం, శారీరకంగా చురుకుగా ఉండడం కూడా ఆరోగ్యానికి అవసరం. బాలిక ఆరోగ్యంలో కౌమార దశకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ దశలో శరీరంలో సహజమైన మార్పులు జరుగుతాయి. వాటి గురించి సరైన అవగాహన కల్పించాలి. నెలసరి అనేది సహజమైన శారీరక ప్రక్రియ. దీనిపై సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నెలసరి సమయంలో పరిశుభ్రత పాటించడం, సరైన ఆహార నియమాలు తీసుకోవాలి. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ విషయాల గురించి ఇంట్లో, పాఠశాలలో ఆరోగ్యకరమైన వాతావరణంలో మాట్లాడగలిగే పరిస్థితి ఉండాలి. ఆరోగ్యం అంటే కేవలం శారీరక ఆరోగ్యం కాదు, మానసికంగా కూడా ఆమె ఆరోగ్యంగా ఉండాలి. చదువు, పరీక్షలు, కుటుంబ పరిస్థితులు, స్నేహాలు, భవిష్యత్తు వంటి విషయాల వల్ల ఒత్తిడి కలగవచ్చు. అలాంటి సమయంలో విమర్శించకుండా ఆమె మాట వినాలి. ఇతర పిల్లలతో పోల్చకూడదు. రక్షణ అనేది కుటుంబం ఒక్కరి బాధ్యత కాదు. కుటుంబం, పాఠశాల, సమాజం అందరూ కలిసి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలి. బాలికకు తన వ్యక్తిగత హద్దులు, సురక్షితమైన మరియు అసౌకర్యంగా కనిపించే ప్రవర్తన గురించి వయస్సుకు తగిన అవగాహనను కల్పించాలి. ఏదైనా సమస్య చెప్పినప్పుడు మొదట ఆమె మాటను శ్రద్ధగా వినాలి. ఆమెను నిందించకూడదు. భద్రత అంటే భయపెట్టడం కాదు, ప్రమాదాన్ని గుర్తించే అవగాహన మరియు అవసరమైనప్పుడు సహాయం కోరే ధైర్యం కల్పించటం. విద్యతో పాటు ఆర్థిక అవగాహన కూడా అవసరం. భవిష్యత్తులో ఉద్యోగం, స్వయం ఉపాధి లేదా వ్యాపారం ద్వారా ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడే అవకాశాల గురించి తెలుసు.

చేసుకోవాలి. డబ్బును పొదుపు చేయడం, బ్యాంకింగ్ సేవలను అర్థం చేసుకోవడం, డిజిటల్ చెల్లింపులను జాగ్రత్తగా ఉపయోగించడం వంటి ప్రాథమిక విషయాలు కూడా నేర్చుకోవాలి. ఆర్థికంగా అవగాహన ఉన్న బాలిక తన భవిష్యత్తు గురించి మరింత బాధ్యతగా నిర్ణయాలు తీసుకోగలదు. నేటి బాలలే రేపటి నాయకురాలు అవ్వాలి. పాఠశాల స్థాయి నుంచి చిన్న చిన్న బాధ్యతలు ఇవ్వడం ద్వారా నాయకత్వ లక్షణాలను పెంచవచ్చు. తన అభిప్రాయాన్ని చెప్పే అవకాశం ఇవ్వాలి. సమస్యలను గుర్తించి పరిష్కారాలను ఆలోచించేలా ప్రోత్సహించాలి. బాలికకు కేవలం నువ్వు సురక్షితంగా ఉండు అని చెప్పడం కాకుండా నువ్వు నేర్చుకో, ఎదుగు, నాయకత్వం వహించు అనే ప్రోత్సాహం కూడా ఇవ్వాలి. క్రీడలు బాలికకు శారీరక ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి. అందువల్ల సురక్షితమైన వాతావరణంలో క్రీడల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలి. క్రీడలు గెలుపు మాత్రమే నేర్పవు, క్రమశిక్షణ, పట్టుదల, ఓర్పు, టీం వర్క్ వంటి ఎన్నో విలువలను నేర్పుతాయి. చిన్నప్పటి నుంచే బాలికలకు మంచి స్పర్శ, అసౌకర్యంగా అనిపించే స్పర్శ, వ్యక్తిగత హద్దులు వంటి విషయాలపై వయసుకు తగిన అవగాహన కల్పించాలి. ఎవరి ప్రవర్తన అయినా అసౌకర్యంగా అనిపిస్తే నమ్మకమైన పెద్దవారికి చెప్పాలని తెలియజేయాలి. విద్య, భద్రత, ఆరోగ్యం, సాధికారత కోసం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను, కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. బేటీ బచావో, బేటీ పడావో, మిషన్ శక్తి, బాలికల విద్యకు సంబంధించిన స్కాలర్షిప్లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు వంటి వాటి గురించి ప్రజల్లో అవగాహన పెరగాలి. బాలికల అభివృద్ధి అనేది కేవలం బాలికల సమస్య కాదు, అది మొత్తం సమాజ అభివృద్ధికి సంబంధించిన విషయం. చదువుకుంటే ఆమె కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఆమె ఉద్యోగం చేస్తే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు, ఆమె నాయకత్వం వహిస్తే సమాజానికి కొత్త ఆలోచనలు రావచ్చు, ఆమె సాంకేతిక రంగంలోకి వెళ్తే కొత్త ఆవిష్కరణలు రావచ్చు. అందుకే బాలికలకు దారి చూపాలి. తెలంగాణలో బాలికల విద్యపై దృష్టి సాధించేందుకు అనేక చర్యలు కొనసాగుతున్నాయి. 2026లో తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో బాలురు, బాలికకు ప్రత్యేక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసే దిశగా చర్యలను ప్రకటించింది. మొదటి దశలో పూర్తయ్యే పాఠశాలల్లో ఎక్కువ భాగం బాలికలకు కేటాయించాలని ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి చర్యల ఉద్దేశం బాలికలకు మెరుగైన విద్య, వాతావరణం, నివాస సదుపాయాలు మరియు భవిష్యత్తు అవకాశాలను అందించడం. కొన్ని ఆదర్శ పాఠశాలలో జెండర్ అండ్ ఈక్విటీ సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ అమలుకు సంబంధించిన చర్యలను నమోదు చేసింది. బాలికలకు స్వీయ రక్షణపై అవగాహన, భద్రత, చైతన్యం కల్పించడం ఇందులో భాగం. బాలికలు పాఠశాలలకు నిరంతరంగా హాజరు కావడానికి పరిశుభ్రమైన వాతావరణం, అవసరమైన సౌకర్యాలు చాలా ముఖ్యం. తెలంగాణ పాఠశాల విద్యాశాఖలు 2026-27కి సంబంధించిన పిఎం శ్రీ కార్యక్రమాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలబాలికలు శానిటరీ ప్యాడ్స్, అడల్సెంట్ ప్రోగ్రామ్స్, గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ అండ్ అడల్సెంట్ సేఫ్టీ క్లబ్స్ వంటి కార్యక్రమాలు కూడా నమోదు చేయబడ్డాయి. ఇలాంటి కార్యక్రమాల గురించి తల్లిదండ్రులు, విద్యార్థినులు, పాఠశాల సిబ్బంది అవగాహన కలిగి ఉండటం అవసరం. ప్రతి బాలిక తనకు నచ్చిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నైపుణ్యాలను నేర్చుకోవాలి. కంప్యూటర్, కమ్యూనికేషన్, భాషలు, అకౌంటింగ్, డిజిటల్ సాధనాలు, హస్తకళలు, డిజైన్, సాంకేతిక నైపుణ్యాలు, తన ఆసక్తికి తగిన రంగాన్ని ఎంచుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళికల్లో బాలికలకు విద్యతో పాటు ఫైనాన్షియల్ లిటరసీ, డిజిటల్ లిటరసీ మరియు ప్రాథమిక వ్యవస్థాపక నైపుణ్యాలు అందించాలనే దిశను కూడా పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని పథకాలు తీసుకొచ్చినా వాటి గురించి తెలుసుకోవటం కుటుంబాల బాధ్యత కూడా. పాఠశాలలో నోటీసులు, ఉపాధ్యాయుల సమాచారం, అధికారిక వెబ్సైట్లు, స్కాలర్షిప్పు పోర్టల్స్ వంటి విశ్వసనీయ మార్గాల ద్వారా సమాచారం తెలుసుకోవాలి. అర్హత ఉన్న
ప్రతి బాలికకు

0: అవకాశం అందేలా తల్లిదండ్రులు సహకరించాలి. ఒక చిన్న స్కాలర్షిప్ ఒక బాలిక చదువును కొనసాగించడానికి సహాయపడవచ్చు. ఒక మంచి ఉపాధ్యాయుడి ప్రోత్సాహం ఆమెకు కొత్త కళను ఇవ్వచ్చు. ఒక కంప్యూటర్ శిక్షణ ఆమెకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయవచ్చు. ఒక క్రీడా అవకాశం ఆత్మవిశ్వాసాన్ని పెంచవచ్చు. ఒక వృత్తి శిక్షణ ఆమె భవిష్యత్తుకు కొత్త మార్గాన్ని చూపవచ్చు. అందుకే బాలికలకు అవకాశాలు అందించడం అంటే కేవలం సహాయం చేయడం కాదు, వారి సామర్థ్యాన్ని వెలికి తీయడం. బాలిక చదువు మధ్యలో ఆగకూడదు. బాలిక కలలు కనడానికి భయపడకూడదు. ఆమె ప్రతిభకు హద్దులు పెట్టకూడదు. ఆమెకు అందుబాటులో ఉన్న అవకాశాల గురించి సమాచారం ఇవ్వాలి. భవిష్యత్తు నిర్ణయాల్లో ఆమె స్వరానికి విలువ ఇవ్వాలి. ప్రభుత్వ పథకాలు, స్కాలర్షిప్లు, విద్యా అవకాశాలు, నైపుణ్య శిక్షణ, ఇవన్నీ బాలికకు భవిష్యత్తు నిర్మించుకునే సాధనాలు. అవకాశం తలుపు తట్టినప్పుడు దాన్ని గుర్తించి ఉపయోగించుకునేలా బాలికకు సమాచారం, కుటుంబానికి అవగాహన, సమాజానికి బాధ్యత ఉండాలి. కాబట్టి ప్రతి బాలిక చదవాలి, ప్రతి బాలిక ఎదగాలి, ప్రతి బాలిక తన కళను సాధించే అవకాశం పొందాలి. అదే నిజమైన బాలికా సాధికారత. తన బాల్యాన్ని వికసింపజేస్తే తన భవిష్యత్తు దేదీప్యమానంగా వెలుగుతుంది.
1: మీరింతవరకు సమాజానికి భవిష్యత్తు బాలికలు శ్రీమతి ఏ అరుణ గారి ప్రసంగం విన్నారు. శ్రోతలు మహిళావాణి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఈ లలిత గేయం.

0: మీరింతవరకు శ్రీమతి ఎస్ పంకజ గారు ఆలపించిన లలిత గేయం విన్నారు. ప్రతి మనిషి జీవితంలో విద్య ఎంతో ప్రాముఖ్యమైనది. చదువుతోనే జ్ఞానం వస్తుంది, లోకజ్ఞానం అలవడుతుంది. లోకజ్ఞానం లేకపోతే ఇతరులతో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలో అర్థం కాదు. మన జీవితం సాఫీగా నడవడానికి మార్గాన్ని సూచించేది చదువే. అయితే అమ్మాయిలు పట్టుదలతో చదువుకుంటే ఎంతో ఎత్తుకు ఎదుగుతారు అనడానికి ఇప్పుడు ఒక మహిళ గురించి మీకు చెప్పబోతున్నాను. ఆమె పేరు మసూమా రిజ్వీ. ఆమె మన తెలుగువారే కావడం మనందరికీ ఎంతో గర్వకారణం. మసూమా మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. 19 ఏళ్లకే పెళ్ళయింది. ఆమె భర్త సైనికుడు. భర్త వెంట దేశ సరిహద్దు ప్రాంతానికి వెళ్లిన ఆమె ఒకసారి ఒక పురాతన కట్టడం వద్దకు వెళ్ళగా అక్కడ గోడలకు వేసినట్లుగా రంగులు వేయడం చూసి తట్టుకోలేకపోయారు. ఆ ప్రయత్నాన్ని ఆపాలని చూసినా ఆమెకు సాధ్యం కాలేదు. ఆ సంఘటన ఆమెను పురాతన వస్తువులు, కట్టడాలను భద్రపరిచే ఎగ్జిబిషన్లు లాంటివి నిర్వహించే క్యూరేటింగ్ వైపు నడిపించింది. దానిలో ఆమె ఎంఏతో పాటు పిహెచ్డి మ్యూజియాలజీ కోర్సులు చదివారు. పురాతన కట్టడాల పునరుద్ధరణ ప్రాజెక్టులెన్నో చేపట్టారు. రాష్ట్రపతి భవన్, మాణిక్షా సెంటర్, దీన్ దయాళ్ మ్యూజియం, ఆర్ట్ ప్రాజెక్ట్ వంటి ప్రభుత్వ ప్రాజెక్టులు ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. మసూమా దేశంలోని ప్రముఖ డిజైనర్లలో ఒకరిగానే కాదు, ఆసియాలోనే ఉత్తమ క్యూరేటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడి విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు మసూమా. దేశవ్యాప్తంగా ఎంతోమంది కళాకారులతో పనిచేస్తున్న మసూమా మొదటి ప్రాధాన్యం మాత్రం మహిళలకే. ఎంతోమంది గ్రామీణ మహిళా కళాకారులకు ఆమె ఉపాధి కల్పిస్తున్నారు. తాను నేర్చుకున్న విద్యను 10 మందికి నేర్పిస్తున్నారు. ఉన్నది ఒకటే జీవితం, ఏం సాధించాలన్నా ఇప్పుడే. అందుకే 50 ఏళ్ల వయసులో పిహెచ్డి చేశాను. మిమ్మల్ని మీరు నమ్మండి, కలలకనే ధైర్యం చెయ్యండి, చాలు, కోరుకున్నది సాధిస్తారు అంటారు మసూమా. ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి నేడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మసూమా ఎందరికో స్ఫూర్తిదాయకం. అయితే ఇదంతా ఆమె చదువుకున్న విద్య వలననే సాధ్యపడింది. కాబట్టి మన ఇంట్లో బాలికలను చదివిద్దాం, సమాజానికి సేవ చేయనిద్దాం. ఇది ఈనాటి మహిళావాణి. మళ్ళీ వచ్చే శుక్రవారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం.
1: శ్రోతలు, మీరింతవరకు 11 అక్టోబర్ అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సమాజానికి భవిష్యత్తు బాలికలు వినిపించారు శ్రీమతి ఏ అరుణ గారు.

శ్రోతలు మీరింతవరకు మహిళావాణి కార్యక్రమం విన్నారు. శ్రోతలకి ఓ గమనిక, ఈ నెల 10వ తేదీ అంటే రేపు శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మెదడులో నరాలు చిట్లిపోవటం, పక్షవతం రావటం గురించి న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలందరికీ హృదయ రాగాలు. వాట్సాప్ సందేశం ద్వారా మీకు నచ్చిన పాటను వినే కార్యక్రమానికి స్వాగతం. మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే వెంటనే డయల్ చేయండి, వెంటనే వాట్సాప్ మెసేజ్ పంపండి 8462245066 అనే నంబరుకు. మీ పేరు, ఊరు, నచ్చిన పాటను టైప్ చేసి మెసేజ్ చేయగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈనాటి మన హృదయ రాగాలు కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం మరి సందేశంలో.

ముందుగా గుడ్ మార్నింగ్ శ్రీలత గారు అంటూ సందేశం పంపించారండి వీళ్ళు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ నుంచి ఈ ప్రవీణ్, శ్రీలేఖ, శ్రీలత ఇంకా వీరి కుటుంబ సభ్యులు మిత్రబృందం కోరుతున్నారు జానీ సినిమా నుంచి పాటను. మరి వీరందరి కోసం పాట వినిపిస్తున్నాం, వినండి.

0: మనిషి పుట్టినాక పుట్టింది మతము, పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతము. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచకురా ఏ చెట్టగతము, ఏ చెట్టగతము.
1: నారాజుగాకుల మా అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య,

శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈ ఉదయం ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు ట్యూన్ చేసిన ఈ కార్యక్రమం హృదయ రాగాలు, వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. మరి తర్వాత వాట్సాప్ సందేశాన్ని చూద్దాం. వీరు అల్లరి ప్రియుడు సినిమా నుంచి పాటను వినిపించమని మెసేజ్ చేశారు. వీరు నిజామాబాద్ సీఎం రోడ్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగాస్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారద, శుభ, శోభ, శ్రీధర్, రవి, సునీత, ఇంకా వీరి మిత్రబృందం. మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం. గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గీతరచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: శ్రోతలు మీరు ట్యూన్ చేశారు హృదయ రాగాలు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాము చిన్న విరామం.
1: సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS MS ఆప్తాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్,
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపి,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
3: LIC వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. LIC బీమా ప్లాటినం తో LIC ప్రతి క్షణం మీకు తోడుగా. LIC
0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ JJRED హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
4: మాతృత్వం ఒక మధురమైన వరం.
0: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
4: సంప్రదించండి
0: డాక్టర్ బండారి సుజాత,
4: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
0: కలిల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344. డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
0: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 7799090505.
2: దరమాండ్ షాప్,
0: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
2: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
0: ఏకైక కంపెనీ షోరూమ్
2: దరమాండ్ షాప్,
0: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
0: 24 గంటలు అత్యవసర సేవలు,
2: NABH గుర్తింపు.
0: సన్రైజ్ సూపర్

0: శ్రోతలు, మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమాన్ని.
1: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
2: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
1: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
2: గట్లనా?
1: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
3: విన్నారు కదా, ఇక పండుగ చేసుకోండి.
4: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజా అయింది కదా.
0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462240066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
5: ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన

0: చాలకు
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.
2: విరామం తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం.

శ్రోతలు, మీరు వింటున్నారు హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమం. ఇప్పుడు ఇది మా అశోక్ గడి లవ్ స్టోరీ సినిమా నుంచి పాటను కోరుతున్న శ్రోతలు, వీరు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు మహేందర్, లక్ష్మి నాగలక్ష్మి, గణవిత్, హర్షవర్ధన్, అశోక్.

0: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ అని అయ్యార్ మొబైల్ యాప్లో హృదయ రాగాలు కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక.
1: ఈ నెల 10వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ అండ్ హెడ్ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారితో ప్రత్యక్ష పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.
2: మీరు మీ సమస్యలను 8462245066 నంబర్కి వాట్సాప్ చేయండి.
3: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
2: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
3: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
2: గట్లనా?
3: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
4: ఇన్నారు కదా, ఇక పండగ చేసుకోండి.
5: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
0: విరామం తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ మీరు జూన్ చేశారు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమం.

మెసేజ్ చేశారు వీరు. ఆర్మూర్ చేనేత కాలనీ నుంచి రంగదారి నగర్ లక్ష్మి, జందం నరహరి, మృదుల, ఉదయభాను, కిరణ్, తేజ, రియాన్ష్, హను, మహిత్ ఇంకా వీరి మిత్రబృందం. మరి వీరందరి కోసం ఈ పాట గీత రచన వేటూరి, సంగీతం కేవీ మహదేవన్, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం. శ్రోతలు మీరు ట్యూన్ చేశారు హృదయ రాగాలు. కార్యక్రమాన్ని వింటూనే ఉండండి.
1: పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
3: తెలంగాణ డెంటల్ హాస్పిటల్
2: కలిలవాడి నిజామాబాద్
3: సెల్ 9912317190.
2: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
3: డాక్టర్ వినోద్ పవార్ లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా హైదరాబాద్ రోడ్ నిజామాబాద్
2: సెల్ 9444004837.

0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
1: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
2: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినడహో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
3: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
4: పిత్తాశయంలో రాళ్ళు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
0: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
1: శ్రుతులు విరామం తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం.

తర్వాత పాట జనతా గ్యారేజ్ చిత్ర నుంచి. కోరుతున్నారు వీరు జగిత్యాల జిల్లా వెన్నెల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జప భూమేశ్వర్, భూలక్ష్మి శివాజీ, చంద్రకళ నర్సయ్య, పద్మ, రోహిణి, ఆనంద్, శ్రీనిక మరి వీరందరి కోసం ఈ పాట ప్రసారం చేస్తున్నాం. వినండి రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం శంకర్ మహదేవన్, గానం రానినారెడ్డి.

విన్న పాట లంకేశ్వరుడు చిత్రంలోది. ఈ పాటను కోరుకున్న శ్రోతలు వీరు నల్గొండ జిల్లా చందంపేట నుంచి, చందంపేట చిత్రియాల నుంచి దమ్మోజీ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధురవి, రాధికా, త్రిలోక్, శ్రీరామదాసు, లలిత, సాయి, రిత్విక్. మరి పాట విన్నారు కదండి శ్రోతలు, మీరు ట్యూన్ చేశారు హృదయ రాగాలు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో మరో పాట విందాం. అల్లుడు గారు చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుకుంటున్న శ్రోతలు వీరు ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామం నుంచి, సాయి, సోను, ఆరాధ్య, శ్యామ్లాల్, ఇంకా జగన్మోహన్, రాజీవ్, మరి వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు మిత్రం చేశారు హృదయ రాగాలు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం. పాఠాన్ని

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
4: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
4: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
4: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
2: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
5: దరమాండ్ షాప్,
2: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
5: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
2: ఏకైక కంపెనీ షోరూమ్
5: దరమాండ్ షాప్,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
6: శ్రోతలు మీరు ఇంతవరకు ప్రకటనలు విన్నారు.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం నుంచి పాటను కోరుతున్న శ్రుతులు. వీరు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి. మరి వీరి కోసం ఈ పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విందాం.

శ్రోతలు, మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో మరో పాట ముత్యమంత ముద్దు చిత్రంలోని ప్రేమలేఖ రాస అది అంది ఉంటుంది. పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వీరు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపాలెం గ్రామం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించింది.

హృదయరాగాలు కార్యక్రమంలో చివరగా మీరు వింటున్న ఈ పాట తాంబూలాలు చిత్రంలోది. వీరు కోరుకునే శ్రోతలు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం నూత్పల్లి గ్రామం నుంచి గంగామణి, కిషన్, గగదర్, వికాస్, వినీత్, జగన్, సంధ్యారాణి, నాగమణి మరి వీరందరి కోసం పాట వినిపిస్తున్నాం. చివరగా వినేయండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. కాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర సాయుధ పోలీస్ బలగాల జనరల్ అడ్మినిస్ట్రేషన్ చట్టం 2026 అక్టోబర్ 8 నుంచి అమల్లోకి వచ్చినట్టు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం

ఐజీ, ఏడీజీ, స్పెషల్ డీజీ, డీజీ స్థాయి పోస్టులు నిర్ణీత స్థాయికలను ఐపీఎస్ అధికారుల డిప్యూటేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇండి కూటమి నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు. సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలపై ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం సంవిధాన్ సదన్ హాల్లో వారంతా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ నిరసన కేవలం తమ పార్టీది కాదు, ప్రజలదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈసీపై పోరాటం ఓటు పరిరక్షణ కోసమేని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ, జ్ఞానేష్ కుమార్ కలిసి 13 కోట్ల మంది ఓట్లను తొలగించి దేశంలో 2 వర్గాల పౌరులను తయారు చేస్తున్నారని ఆరోపించారు. యూట్యూబ్ ఛానల్లో ప్రెస్ మీట్ ప్రసారం చేసినందుకు జర్నలిస్ట్ రేఖపై కేసు నమోదు చేసి 6 నెలల పసిబిడ్డతో ఉన్న ఆమెను గంటల తరబడి విచారించడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బాధిత జర్నలిస్టుకు బీఆర్ఎస్ పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు 10 ఏళ్లు పూర్తవుతున్న వేళ అక్టోబర్ 10-11 తేదీల్లో జిల్లా దశాబ్ది కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పాలనా వికేంద్రీకరణతో కేసీఆర్ 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చి పరిపాలన ప్రజల ముంగుడికి తెచ్చారని, మౌలిక వసతులు, విద్య, వైద్యాన్ని మెరుగుపరిచారని తెలిపారు. అసోచాం ఏఎస్సీఐ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించే మొబిలిటీ నెక్స్ట్ 2047 సదస్సును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు ఉదయం ప్రారంభించనున్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు, విధాన రూపకల్పనపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తారు. చారిత్రక నవల చక్రవర్తి, సుప్రసిద్ద సాహితీవేత్త ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఆడపడుచుల సాంస్కృతిక ఐక్యతను బతుకమ్మ గొప్ప ప్రతీకగా అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు. టీజీఓ మహిళా విభాగం రూపొందించిన బతుకమ్మ పోస్టర్ సచివాలయంలో ఆయన ఆవిష్కరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 10:03. మార్నింగ్ మస్తీ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మార్నింగ్ మస్తీలో మంచి మంచి పాటలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి, వినేద్దామా? మరి మొదటగా ఘర్షణ చిత్రం నుండి టిప్పు శాలిని సింగ్ పాడిన పాటకు సంగీతం హారిష్ జయరాజ్, సాహిత్యం కులశేఖర్. ఈ పాట మీకోసం.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: అపరిచితుడు చిత్రం నుండి నకుల్, జీవి ప్రకాష్ కుమార్ టిప్పు పాడిన పాటకు సంగీతం హారీష్ జయరాజ్, సాహిత్యం భువనచంద్ర. ఈ పాట మీకోసం.

విక్రాంత్ రోనాన్ చిత్రం నుండి నకాష్ అజీజ్ మంగ్లీ పాడిన పాట విన్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకి సంగీతం అంజనీష్. తర్వాతగా రెడీ చిత్రం నుండి నీరజ్ శ్రీధర్ దివ్య పాడిన పాటకు సిరివెన్నెల సీతారాం శాస్త్రి సంగీతం, సాహిత్యం దేవిశ్రీప్రసాద్ సంగీతం.

బొమ్మరిల్లు చిత్రం నుండి సిద్ధార్థ్ పాడిన పాటకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాట మీకోసం.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:30. మార్నింగ్ మస్తి వింటున్నారు. తర్వాతగా జులై చిత్రం నుండి టిప్పు మేఘన పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం శ్రీరమణి.

జనతా గ్యారేజ్ నుండి యాజీమ్ నజీర్ నిత్స్ నేహా బాసిన్ పాడిన పాట విన్నారు. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీప్రసాద్. తర్వాతగా శ్రీమంతుడు చిత్రం నుండి దేవిశ్రీప్రసాద్ యాజీమ్ నజీర్ ఆలపించిన గీతానికి సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:44. మార్నింగ్ మస్తీలో తర్వాతగా జై లవకుశ చిత్రం నుండి జస్ప్రీత్ రనీనా రెడ్డి పాడిన పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన రామజోగయ్య శాస్త్రి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తర్వాతగా జల్సా చిత్రం నుండి కేకే పాడిన పాట వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:55. మార్నింగ్ మస్తీలో చివరగా మీకోసం వస్తోంది మిర్చి చిత్రం నుండి విజయ్ ప్రకాష్ అనితా పాడిన పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు, కమిషనర్ల మధ్య నెలకొన్న విభేదాలు, ఉద్దేశపూర్వక పరిణామాలపై ఫిర్యాదు చేసేందుకు ఇండి కూటమి ప్రతినిధి బృందం ఈరోజు రాష్టపతి ద్రౌపది ముర్మును కలవనుంది. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా సీఈసీ వ్యవహరిస్తున్న తీరును, భేదాభిప్రాయాలను రాష్టపతి దృష్టికి తీసుకెళ్లి రాజ్యాంగబద్దంగా జోక్యం చేసుకోవాలని కోరనున్నారు. రేపు సీజేపీ చేపడుతున్న ఆందోళన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రత తీవ్రతరం చేశారు. ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన అపాయింట్మెంట్ రద్దు చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు 20,000 మందికి పైగా పోలీస్ పారామిలిటరీ బలగాలు రంగంలోకి దింపి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మ వేడుకల నిర్వహణకు రాష్ట ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. రేపటి నుంచి ఈ నెల 18 వరకు వేడుకలు జరుగుతాయి. ఈ నెల 18వ తేదీన ట్యాంక్ బండ్ వద్ద సద్దుల బతుకమ్మ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ప్రతి గ్రామంలో బతుకమ్మ వేడుక

నిర్వహించాలని మంత్రి సీతకు పిలుపునిచ్చారు. రేపు ఎంగిలిపూలు బతుకమ్మతో రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ప్రారంభమవుతాయి. ఎన్నికల సంఘం రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి వెన్నెముక అని, అది అధికారంలో ఉన్నవారికి కవచంగా మారకూడదని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఎక్స్వేదిగ్గా పేర్కొన్నారు. ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని, విశ్వాసం నిలబెట్టలేకపోతే ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సీఎస్సీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో 5 అసెంబ్లీ స్థానాలు, అస్సంలో నాగావ్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల్లో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. రోజు ఎగ్ తినడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రోటీన్లు, విటమిన్ ఏ, డిఈ అందుతాయి. ఈరోజు వరల్డ్ ఎగ్ డే. ఆస్ట్రియాలో వియన్నాలో 1996లో ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ దీన్ని ప్రారంభించింది. గుడ్డులో పోషక విలువలు గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశ్యం. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా 2 T20 మ్యాచ్ ఈరోజు రాంచీ వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:02 గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే క్లాసిక్ సినిమా విశేషాలు. కథానాయకుడు మానసికంగా ఎదగనివాడు. కథానాయిక అప్పటికే ఒక పిల్లాడికి తల్లి అయిన విధవరాలు. అనుకోని పరిస్థితుల్లో వాళ్ళిద్దరికీ ముడిపడితే ఇలాంటి పాత్రలతో ఈ కథాంశంతో సినిమా తీయడమంటే రిస్కులకే రిస్క్. కానీ ఆ ప్రయోగాన్ని క్లాస్తో పాటు మాస్ కూడా అమితంగా మెచ్చేలా తీశారు దర్శకుడు. పైపొచ్చు బాక్సాఫీస్ వద్ద ఐఐటి ఇండస్ట్రీ హిట్ గా నిలిపారు. అది ఒక క్రియేటివ్ జీనియస్ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం. ఆ అద్భుతం చేసిన దర్శక కళాశ్రేష్ట కె విశ్వనాథ్. ఒకరికి ఆరుగురు తెలుగు స్టార్ హీరోలు హిట్స్ మీద హిట్స్ ఇస్తున్న సందర్భంలో కమల్ హాసన్ లాంటి ఒక పరభాష హీరోతో నిర్మాత ఏడుగు నాగేశ్వరరావుకు దక్కిన ఆ బ్లాక్ బస్టర్ అద్భుతం. ఆ అద్భుతం ఏంటి తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎన్నెల్లమ్మా అబ్బా
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. మాస్ కథాంశాలైతే జనం చూస్తారు, క్లాస్ కథలైతే సామాన్యులు ఆదరించరు అని ఎవరన్నారు? నిజానికి అది తప్పుడు లెక్క, కమర్షియల్ లెక్క. తెరపై కథను చూపించే క్రియేటర్ తాలూకు ప్రతిభా సామర్థ్యాలను బట్టి జనం ఏ సినిమానన్నా చూస్తారు, బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడతారు. ఆ సంగతి నిరూపించిన చిత్రం కమల్ హాసన్ రాధికా జంటగా దర్శకుడు కె విశ్వనాథ్ రూపొందించిన స్వాతి ముత్యం. ఈ చిత్ర విశేషాలు ఈ రోజు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైట్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి.
4: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 11:10. కల్లా కప్పటం తెలియని ఒక అమ్మాయి కథ స్వాతి ముత్యం. వయసు పెరిగినా మనసు ఎదగని వెర్రిబాగులవాడు శివయ్య. గొప్పింటి అబ్బాయిని ప్రేమించి పెళ్లాడిన లలిత ఓ పిల్లాడికి తల్లయ్యాక భర్త పోవడంతో అన్నావదుల పంచన బతుకేడుస్తూ ఉంటుంది. విధవరాలైన కథానాయకం మెళ్ళో గుళ్ళో సీతారామ కళ్యాణ వేళ అమాయకంగా తాళి కట్టేస్తాడు హీరో. అమాయకుడని హీరోను ప్రజే ప్రయోజకుడుగా ఆమె ఎలా తీర్చిదిద్దింది అన్నది స్వాతిముత్యం కథ. భర్త పోతే మగాడు మరో పెళ్లి చేసుకోవడం సహజమనే లోకంలో భర్త పోయి ఆర్థికంగా మానసికంగా ఆసరా కోసం చూస్తున్న స్త్రీకి అనుకోని పరిస్థితుల్లో పెళ్లి జరిగితే తప్పుగా భావించడం ఏంటనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ చిత్రం. స్వాతిముత్యం అంత స్వచ్ఛమైన మనసుతో కల్ముషం లేని అమాయక చక్రవర్తి అయిన శివయ్య పేరునే ఈ సినిమాకు పెడదామని మొదట్లో కమల్ హాసన్ అన్నారు. కానీ చివరకు స్వాతిముత్యం టైటిల్కే అందరూ మొగ్గారు. మరిన్ని చిత్ర విశేషాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
5: చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా,

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: స్వాతి ముత్యం సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. మద్రాసుతో పాటు మైసూరు, రాజమండ్రి, తొర్రేడు, తాడికొండ పట్టిసీమ ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమాకి కమల్ హాసన్ రాధికల నటనతో పాటు ఇళయరాజా సంగీతం రీ రికార్డింగ్ ప్రాణం పోసాయని చెప్పుకోవచ్చు. ఇక చిన్నారి పొన్నారి కిట్టయ్య, సువ్వి సువ్వి సువ్వాలమ్మ, రామ కనవేమిర, ధర్మం శరణం గచ్చామి, మనసు పలికే మౌనగీతం లాంటి పాటలు ఆల్ టైమ్ హిట్స్. ముఖ్యంగా మనసు పలికే మౌనగీతాన్ని అమాయకుడైన హీరోకు హీరోయిన్ పరిచయం చేసి కానరాని ప్రేమకు ఓనమాల దిద్దే సన్నివేశాన్ని, ఆ ప్రణయ గీతాన్ని విశ్వనాథ్ సున్నితమైన శైలిలో అసభ్యతకు తావు లేకుండా అద్భుతంగా తీర్చిదిద్దడం ఒక విశేషం. ఈ పాటతో పాటు సినిమాలోని చాకలి సుప్పులు, వెంకటస్వామి పాత్రల్లో దీప, ఏడుద శ్రీరామ్ కూడా ఎప్పటికీ గుర్తుండిపోతారు.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. ఇక స్వాతి ముత్యం చిత్ర విశేషాలు వింటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. ప్రతి సినిమాలో లాగానే స్వాతి ముత్యం పాటల రచనలో కూడా విశ్వనాథ హస్తం ఉంది. ఆడమగ తేడా తెలియని హీరో, చిన్నపిల్లాడి మనస్తత్వం తెరపై ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వనాథ్ గారు అప్పటికప్పుడు అనుకుని జానపద శైలిలో పట్టుచీర తెస్తానని పాట రాత్రికి రాత్రి రాశారట. మర్నాడు షూటింగ్ కోసం మార్గ మధ్యలో కమల్ హాసన్ ఆ పాటకు ట్యూన్ కట్టి పాడారు. ఇక ఆ వెర్షన్తోనే షూటింగ్ చేశారు. తర్వాత బాలు శైలేష్తో పాడించారు. ఇక వటపత్ర సాయికి పాట పల్లవి లైన్లు కథా చర్చలో భాగంగా సినారీకు స్నేహపూర్వకంగా విశ్వనాథ్ సమకూర్చింది. ఇక అదే పాట చివరిలో విషాదంగా కూడా వస్తుంది కదా. ఇక ఆ రెండో వెర్షన్ను సీతారామ శాస్త్రితో రాయించారు. సిరివెన్నెల చిత్రం కన్నా ముందే ఈ సినిమా ఈ పాటతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పేరు తెర మీదకు వచ్చింది. సీతారతో రచయితగా పరిచయమైన సాయినాథ్, సిరివెన్నెల రాసిన ఆకెళ్ళ ఇద్దరు ఈ సినిమాలో విశ్వనాథ్ కళానికి డైలాగుల్లో చేదోడు వాదోడు అయ్యారట. ఇక ఎంవి రఘు ఛాయాగ్రహణం అందించారు. మరిన్ని విశేషాలు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: గుర్తుకొస్తున్నాయి
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్వాతి ముత్యం చిత్ర విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. ఇక అప్పట్లో హైదరాబాద్, కాకినాడ, బెంగళూరు లాంటి కేంద్రాల్లో మెయిన్ థియేటర్లతో పాటు సైడ్ థియేటర్లో కూడా స్వాతి ముత్యం 100 రోజులు ఆడింది. ఇక ఆ రోజుల్లో 35 థియేటర్లో మధ్యలో గ్యాప్ లేకుండా శత దినోత్సవం చేసుకున్న సినిమా కూడా ఇదే. ఏకంగా 11 కేంద్రాల్లో డైరెక్ట్గా స్వాతి ముత్యం శత దినోత్సవం చేసుకుంది. ఇంకా చాలా చోట్ల 25 వారాలు అంటే రజతోత్సవం దాటి ప్రదర్శితమైంది. బెంగళూరు, మైసూరులో 7 పైగా ఆడింది. కలెక్షన్లో కూడా ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ ఇదే. దాదాపు అన్ని సెంటర్లో కూడా ఆ ఏడాది ఎక్కువ షేర్ వసూలు చేసిన బ్లాక్ బస్టర్ కూడా ఇదే. 1986 జూన్ 20 హైదరాబాద్ దేవీ థియేటర్లో జరిగిన శత దినోత్సవానికి యాదృచ్ఛికంగా ఎన్టీఆర్ స్వయంగా హాజరయ్యారన్నమాట. ఈయన ముఖ్య అతిథిగా, అప్పటి సీఎం కూడా ఆయన. ఉత్తరాది నుంచి దర్శక నిర్మాత రాజ్ కపూర్ వచ్చారు. విశ్వనాథ్ ఏడిద జంట దేశం గర్వించే మరిన్ని చిత్రాలకు రావాలని కళా పిపాసి అయిన ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఇది ఒక విశేషంగా చెప్పుకున్నారు అప్పట్లో.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికట్టెలు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: స్వాతి ముత్యం సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయి. షోమెన్ ఆఫ్ ఇండియా రాజ్ కపూర్ మనసు దోచింది ఈ సినిమా. శంకరాభరణం మొదలు ఏ సినిమా తీసినా ముంబైలో రాజ్ కుమార్కు చూపించడం విశ్వనాథ్కి అలవాటు. అలాగే స్వాతి ముత్యం చూశారు రాజ్ కపూర్. సినిమా అవ్వంగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు ఆయన. వెనక్కి తిరిగి విశ్వనాథ్ గారితో, మీరు నా హృదయాన్ని టచ్ చేశారు, దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఆనెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్ అంటూ తెగ మెచ్చుకున్నారట. కమల్ హాసన్ విశ్వనాథ్లతోనే స్వాతి ముత్యం హిందీ రీమేక్ చేయాలని కూడా ముచ్చటపడ్డారు ఆయన. చిత్ర శత దినోత్సవానికి వచ్చిన ఆయన అర్ధరాత్రి కమల్ హాసన్కు ఫోన్ చేసి తన మనసులో మాట కూడా చెప్పారు. కానీ తర్వాత ఎందుకో అది కుదరలేదు. ఏది ఏమైనా సరే కథారీత్యా నేటికీ స్వాతి ముత్యం ఒక రిస్కీ ప్రయోగమే. కానీ విశ్వనాథ్ ఒకటికి రెండింతల భారాన్ని తలెత్తుకుని విజయ తీరం చేర్చడం మన తెలుగు సినిమాకి మరపురాని మహాఘనత.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: వైశ్యం మందరం.

0: కనిపిస్తున్నాయి.
1: మన భారతీయ సినీ రంగంలో ప్రయోగాలకు కావచ్చు, ప్రయోగశీలుకు కావచ్చు, అస్సలు కొరత లేదు కదా. సత్యజిత్ రే, హృషికేశ్ ముఖర్జీల నుంచి తమిళ శ్రీధర్, మలయాళ ఆదుర్ గోపాలకృష్ణన్, కన్నడ పుట్టన్న కణగల్ దాకా ఎంతో మంది కళాత్మకంగా రిస్కీ కథలతో ప్రయోగాలు చేశారు. అయితే సహజంగానే ఆ ప్రయోగాలన్నీ విమర్శకుల ప్రశంసలకి మాత్రమే పరిమితమయ్యాయి. పెద్దగా ఆడవు, ఒకవేళ ఆడినా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్లైన సందర్భాలు చాలా అరుదు. కానీ మన తెలుగు దర్శకాణి ముచ్చం విశ్వనాథ్ మాత్రం ఆ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచారు. అటు సంగీత ప్రధానమైన శంకరాభరణం కావచ్చు, ఇటు సామాజిక కోణం ఉన్న స్వాతి ముచ్చం కావచ్చు, క్లాస్ కథాంశాలతో కమర్షియల్ గాను మాస్ హిట్లు సాధించారు, పండితుల ప్రశంసలతో కళా తపస్విగా పేరు ప్రతిష్టలు సంపాదించారు, పండిత పామర జనాదరణతో బాక్సాఫీస్ వద్ద మాస్ దర్శకులకు మించిన కలెక్షన్లు సాధించి క్లాస్ మాటన కనిపించని మాస్ డైరెక్టర్ గా కూడా నిలిచారు కె విశ్వనాథ్. ఇలా క్లాస్ సినిమాలు తీసి మాస్ ను కూడా మెప్పించిన దర్శకుడు మరొకరు లేరు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇది విశ్వనాథ్ కి మాత్రమే సాధ్యమైన ఒక నభూతో నభవిష్యత్ విన్యాసం అని చెప్పుకోవచ్చు.

0: ముందుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: స్వాతి ముత్యం చిత్ర విశేషాలు తెలుసుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయి. ఎప్పుడైనా సరే కమర్షియల్ సూత్రాలను ఛేదించి మరీ ఆడిన చిత్రాలే అరుదైన చరిత్ర అవుతాయి. చెరగని ఆ చరిత్ర గురించే భావితరాలకు చెప్పుకోవాల్సింది. ఇక ఆ రకంగా చూస్తే కే విశ్వనాథ్ స్వాతిముత్యం అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఒక చిరస్మరణీయ చరిత్ర. ప్రయోగాలు చేయాలనుకునే సినీ సృజనశీలకి నిరంతర స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు. తెలుగులో ప్రాంతీయ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కేంద్ర ప్రభుత్వం రజతకమలం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్ ఉత్తమ దర్శకుడుగా, కమల్ హాసన్ ఉత్తమ నటుడుగా ఎంపికయ్యారు. ఆస్కార్కు అఫీషియల్ ఇండియన్ ఎంట్రీగా పంపిన ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ కూడా ఇదే.

0: ఫ్లాగ్స్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి అమృత గీతం వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 12:12. ఇక 1988లో వచ్చిన మహర్షి సినిమా. రాఘవ శాంతిప్రియ నటించిన ఈ చిత్రంలో గీతల చేత వెన్నెలకంటి రాసిన ఈ పాట ఇప్పటికీ సంగీత ప్రియుల ఫేవరెట్ అని చెప్పొచ్చు. అచ్చు తెలుగుతనానికి తన చక్కదనాల పదాలు చేర్చి పాటగా పలికించడం వెన్నెలకంటి ప్రత్యేకత. అలాంటి చక్కదనాల పాట మీకోసం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ నుంచి అమృత గీతం పెట్టున్నారు. సమయం 12:18. ఇక సినీ వినీలాకాశంలో మరొక సాహితీ పరిమళం. రసరాజుగా ప్రసిద్ధులైన రంగినేని సత్యనారాయణ రాజు గారు సినీ గేయ రచయితగా ఎన్నో సుప్రసిద్ధ గీతాలు రాశారు. వాటిలో ఒకటి అచ్చతెలుగు నుడికారంతో పాటు స్వచ్ఛమైన సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ సాగే అందమైన వెన్నెలలో నాంటూ సాగే ఈ పాట. మోహన్ బాబు దివ్యభారతి నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రం నుంచి

0: బనారస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: ఇక అమృత గీతంలో తర్వాతి పాట. దర్శకుడు వంశీ, గీతరచయిత వేటూరి జతగా వచ్చిన చిత్రాల్లో చక్కటి భావకవిత్వంతో పాటు పచ్చని ప్రకృతి కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది. ప్రేమించి పెళ్లాడు చిత్రంలోని ఈ పాటలో ప్రేమికుల భావాలని, ప్రకృతిని, ఋతువులని పోల్చి ఎంతో చక్కగా వర్ణించారు వేటూరి. ఈ పాట ఇంత అందంగా వినిపించడానికి ఇళయరాజా సంగీతం కూడా ఒక కారణం. ఎంతో హృద్యంగా ఉంటుంది ఈ పాట.

0: కాస్తి ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. ఇక వార్తల వివరంగా, న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. 2 రోజుల పాటు సాగిన ఈ సదస్సులో కేంద్ర రాష్ట ప్రతినిధులు పోషకాహారం, బాల రక్షణ, మహిళా సాధికారతపై చర్చించారు. సహకార సమైక్య విధానం బలోపేతం చేసేందుకు జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యత పెంపొందించడంతో పాటు పోషకాహారం, ప్రాథమిక విద్య, బాల రక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 ప్రధాన అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. ఈ సదస్సు రంగాలవారి ప్రాధాన్యతలపై చర్చించేందుకు, ఉత్తమ విధానాలు ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వాములను ఒకచోట చేర్చడంతో పాటుగా మెరుగైన పాలన, సేవ అందించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం, ప్రధానమంత్రి

0: లారెన్స్ బోంగ్లన్ మర్యాదపూర్వకంగా కలుస్తారు. అలాగే ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణులతో పాటుగా వ్యాపార పెట్టుబడి వర్గాల ప్రముఖులను, ప్రపంచస్థాయి సంస్థాగత పెట్టుబడిదారులను కలుసుకుంటారు. భారత్ సింగపూర్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలక రంగాలపై చర్చించడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ ఆర్థిక అనుసంధానం, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ, నైపుణ్యాభివృద్ది వంటి అంశాలపై చర్చిస్తారు. సింగపూర్లో పెట్టుబడిదారులు జరిగే సమావేశాల్లో భాగంగా హెడ్జ్ ఫండ్, పోర్ట్ఫోలియో ఫండ్ మేనేజర్లతో ఆమె రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. భారత్ వృద్ధి పదం, పెట్టుబడి అవకాశాలపై అంతర్జాతీయ పెట్టుబడిదారులతో చర్చిస్తారు. అలాగే వివిధ గ్లోబల్ ఆర్థిక సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ ఫామ్లు, హెల్త్ కేర్ కంపెనీల అధిపతులతో ప్రత్యేకంగా మంత్రి సమావేశమవుతారు. టెరిటోరియల్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సైనికులకు, మాజీ సైనికోద్యోగులకు, వారి కుటుంబాలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. నాగరిక్ బి, సైనిక్ బి స్ఫూర్తికి టెరిటోరియల్ ఆర్మీ ప్రతిజ్ఞ నిలుస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇది సాధారణ పౌరులు అసాధారణ అంకితభావంతో దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పం చాటుతుందని కొనియాడారు. సరిహద్దుల రక్షణ నుంచి విపత్తు సహాయక చర్యలు, దేశ నిర్మాణ కార్యకలాపాల వరకు సిటిజన్ సోల్జర్స్ ధైర్య సాహసాలు, అంకితభావం, నిస్వార్థ సేవలతో నిలబెట్టారని ప్రశంసించారు. దేశ సేవలో వారి నిబద్దతను, సురక్షితమైన బలమైన స్వావలంబన భారతావన దిశగా వారు అందిస్తున్న సహకారాన్ని కొనియాడుతూ సెల్యూట్ చేశారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దేశంలో డాక్ సేవకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వారు అందిస్తున్న సేవలకు కృతజ్ఞత తెలిపారు. డాక్ సేవా హి జనసేవ అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్స్ యుగంలోనూ ఇండియా పోస్ట్ డిజిటల్ పరివర్తన సంతరించుకుంటూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తోందని కొనియాడారు. ఇండియా పోస్ట్ ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా దేశానికి తన సేవలు నిరంతరం అందిస్తూనే ఉందని మంత్రి ప్రశంసించారు.
1: డాక్ సేవ ఇస్ ఎ జనసేవ అండ్ విత్ అవర్ న్యూ పోస్టల్ యాప్స్ డాక్ మిత్ర అండ్ సేవా మిత్ర బోత్ ఆఫ్ దీస్ అప్లికేషన్స్ రీచ్ అవుట్ ఆన్ ద వన్ హ్యాండ్ టు అవర్ డాక్యా కమ్యూనిటీ ఆన్ ది అదర్ హ్యాండ్ టు అవర్ కస్టమర్స్ ఇన్ ఎన్ ఏజ్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ ఇండియా పోస్ట్ టూ ఇస్ గోయింగ్ డిజిటల్ ఇండియా పోస్ట్ ఇస్ ఆల్సో ఎండెవరింగ్ టు ఫుల్ఫిల్ ఈచ్ వన్ ఆఫ్ యువర్ ఆస్పిరేషన్స్ an organization that selflessly serves us day and night.
0: తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానం తిరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మంగళవారం పోలింగ్ జరిగిన 5 అసెంబ్లీ స్థానాల్లో తమిళనాడులో మధురాంతకం, ధారాపురం, పుదుచ్చేరిలో తట్టంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజినగర్, నందిగ్రామ్, అలాగే అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానం ఉన్నాయి. మోటారు వాహన ప్రమాద క్లెయిముల మోసాలు అరికట్టేందుకు 4 వారాల్లోగా 4 డిజిటల్ ప్లాట్ఫామ్లు అనుసంధానించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్లాట్ఫామ్లో ఈడీఏఆర్, వాహన్, సారథి, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉన్నాయి. ఈ అనుసంధానంతో ప్రమాద నివేదికలు, వాహన బీమా రికార్డులు, గత క్లెయిమ్ చరిత్రలు ఎలాంటి అంతరాయం లేకుండా వెసులుబాటు లభిస్తుంది. అంతేకాకుండా ఇది హిట్ అండ్ రన్ కేసులు, పీఎం రాహత్ పథకానికి కూడా ఇప్పటి వరకు కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ డీఏఆర్ పోర్టల్లో డేటాను అప్లోడ్ చేయడం ప్రారంభించాయని పేర్కొన్న కోర్టు, రాష్ట్రాలన్నీ ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత డేటా అప్లోడ్ చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తులు అహసనుద్దీన్, అమానుల్లాల ధర్మాసనం, ప్రసన్న, బి వరేలాలతో కూడిన బెంచ్ మునుపటి కోర్టు ఆదేశాలు పాటించినందుకుగాను కొన్ని బీమా కంపెనీలకు, అధిపతులకు నోటీసులిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే నెల 27కు వాయిదా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంత వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షెడ్యూల్ చేయని క్యాన్సర్ మందుల లాభాల మార్జిన్ను ఎంఆర్పీలో 30% పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మందుల ధరలు 70% వరకు తగ్గి రోగులకు ఏటా 2,500 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ అంచనా వేసింది. షెడ్యూల్ జాబితాలోని అత్యవసర క్యాన్సర్ మందులపై ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణ ధరలు ఉండగా ఈ కొత్త నిర్ణయంతో షెడ్యూల్ చేయని మందులకు ధరల రక్షణ లభిస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ జాబితాను ఖరారు చేశాక నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని, దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ధరల నియంత్రణ రోగులపై ఆర్థిక భారం తగ్గిస్తుందని, లాభాలు ఆర్జించే వ్యాపార ధోరణులు అడ్డుకుంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరల్లో మందులు అందుబాటులో వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. భారత్, యూకే దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కింద వర్తక పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు ఉత్తర ఇంగ్లాండ్కు చెందిన దాదాపు 200 మంది ప్రతినిధులు ఈ నెల 12 నుంచి 16 తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఈ ఒప్పందం ద్వారా ఉత్తర ఇంగ్లాండ్ ఆర్థిక వ్యవస్థకు ఏటా 450 మిలియన్ పౌండ్ల ప్రయోజనం చేకూరుతుందని యూకే వ్యాపార వర్తక కార్యదర్శి జొనాథన్ రెనాల్డ్స్ అంచనా వేశారు. ఈ బృందం స్వచ్చమైన ఇంధనం

0: సోర్సింగ్ కంపెనీలకు గ్రీన్ కార్డు ప్రక్రియను ట్రంప్ యంత్రాంగం నిలిపేస్తుంది. ఈ జాబితాలో కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలపై కొనసాగుతున్న ఫెడరల్ దర్యాప్తు కారణంగానే ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టుగా యుఎస్ లేబర్ సెక్రటరీ కీత్ సోండర్లింగ్ వెల్లడించారు. విదేశీ కార్మికుల కోసం గ్రీన్ కార్డు కోరుకునే యజమానులకు ఫర్మ్ అనే ఈ ప్రోగ్రాం ఒక కీలక అడుగని, అమెరికన్ కార్మికుల స్థానంలో తక్కువ వేతనానికి విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు ఈ సిస్టమ్ను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఆరోపించారు. అమెరికాలో శాస్త్రీయ సాధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించి దేశ అత్యున్నత పురస్కారాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరుగురు అగ్రగామి టెక్ దిగ్గజాలను సత్కరించారు. వీరిలో భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదల్ కూడా ఉన్నారు. అమెరికా గ్లోబల్ లీడర్షిప్లో వీరి కృషి కీలకమైందని ట్రంప్ కొనియాడారు. న్యూ గోల్డెన్ ఏజ్ సమ్మిట్ వేదికగా సత్యనాదెల్లా డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మైఖల్ డెల్కు నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ ట్రంప్ అందించారు. అలాగే ఎలన్ మస్క్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, ఏఎండీ సీఈఓ లీసా తదితరులు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారాన్ని అందజేశారు. టెక్నాలజీ రంగంలో వీరు అందించిన సేవలు అమెరికా సాంకేతిక ప్రగతికి ఎంతగానో దోహదపడ్డాయని ఈ సందర్భంగా ప్రశంసించారు. సౌదీ అరేబియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేరకు ఇళ్లలో సురక్షితంగా ఉండాలని రియాద్లో భారత రాయబార కార్యాలయం సూచిస్తూ ఈ మేరకు ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ జరుగుతున్న సంఘటనలకు సంబంధించి వీడియోలు, వార్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ప్రచారం చేయడం వంటివి చేయొద్దని కోరింది. ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రానికి చెందిన 24 గంటల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 800-247-1234 అందుబాటులో ఉంటుందని తెలిపింది. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానం జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40 సూపర్ హిట్ సాంగ్స్ వింటారు. మరి ఇప్పుడు విందాం కళ్యాణరాముడు సినిమా కోసం శంకర్ మహాదేవన్ ఎస్పీ చరణ్ పాడిన పాట.

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక.

0: తప్పక వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ నుంచి మీరు వింటున్నారు సూపర్ హిట్ సాంగ్స్. మరి ఇప్పుడు విందాం ఒకరికి ఒకరు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

నీకు నేను నాకు నువ్వు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట విందాం. ఆకాశవాణి స్టూడియోస్లో 12:58 వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరొకండి, 9490463863.
1: సమయం 1 గంట 10 నిమిషాలకు వస్తుంది. ప్రాంతీయ వార్తలు మరికొద్ది క్షణాల్లో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు జాలి కంటే గౌరవం, అవకాశాలు కల్పించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూనే తెలంగాణ వంటి రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకే రాజ్యాంగబద్ద సంస్థలపై అసత్య ప్రచారాలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఘనంగా ప్రారంభించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు గౌరవం, అవకాశాలు కల్పించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్ రెడ్ హిల్స్ లో నిర్వహించిన మాధవ్ ఆటిజం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవంలో గవర్నర్ పాల్గొని మాట్లాడారు. ఆటిజం వ్యాధి కాదని, నాడీ వ్యవస్థ అభివృద్దికి సంబంధించిన ప్రత్యేక పరిస్థితి అని చెప్పారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలపై అపోహలు తొలగించి వారిపై జాలి చూపడం కంటే గౌరవం, అవకాశాలు కల్పించడమే ముఖ్యమని పేర్కొన్నారు. వారి అభివృద్దికి సమాజం, అధికారులు, వైద్యులు సమిష్టిగా కృషి చేసి సమ్మిళిత వాతావరణాన్ని, భరోసాను అందించాలని పిలుపునిచ్చారు. జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూనే రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు కేంద్రాన్ని కోరారు. న్యూఢిల్లీలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. నిజాయితీ పన్నుదారులకు సులభతర విధానాలు అమలు చేస్తూనే నకిలీ రిజిస్టేషన్లు, పన్ను మోసాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్లో

0: జీఎస్టీఎన్, జీఎస్టీ కౌన్సిల్ ప్రాంతీయ కార్యాలయాలు, స్క్రాప్ రంగంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తెలంగాణ సంస్కృతి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను గ్రామీణ ప్రాంతాల్లో ఆనందంగా, సురక్షితంగా నిర్వహించేలా పారిశుద్ధ్యం, విద్యుత్తు, త్రాగునీటి ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. దక్షిణాఫ్రికాలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆమె, విదేశాల్లో కూడా తెలంగాణ బిడ్డలు ఈ పూల పండుగను జరుపుకోవడం గర్వకారణమని పేర్కొంటూ రాష్ట ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు టీజీఓ మహిళా విభాగం రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో ఆవిష్కరించారు. తెలంగాణ ఆడబడుచుల ఐక్యతకు బతుకమ్మ నిదర్శనమని పేర్కొంటూ మహిళా ఉద్యోగులందరూ ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకునేలా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తోంది. ఈరోజు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి వెంకన్న హన్మకొండ పరిధిలోని హసన్పర్తి, భీమారం చెరువులను సందర్శించి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు సురక్షితంగా వేడుకల్లో పాల్గొనేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. జూరాల నీటి విడుదల కోసం పోరాటం చేస్తున్న రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడాన్ని ఎంపీ డికే అరుణ తప్పుబట్టారు. మహబూబ్ నగర్ లో ఎంపీ మీడియాతో మాట్లాడుతూ, బెదిరింపులకు రైతులు భయపడరని, పంటలను కాపాడుకునేందుకు నీటి కోసం పోరాటం కొనసాగిస్తారని స్పష్టం చేశారు. జూరాల ప్రాజెక్టులో నీరు ఉన్నందున ఎడమ, కుడి కాలువల ద్వారా వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
1: రైతులకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాళ్ళ పంటలు కాపాడే విధంగా నీళ్లు మళ్లీ విడుదల చేయాల్సిందే. ఇప్పుడు రైతుల పంటలకు మళ్లీ రెండో తడి అవసరం ఉన్నది. రైతులకు ఎమ్మడే తడికి మళ్ళా నీళ్లు ఉన్నాయి, జూరాలలో నీళ్లు వదలండి, రైతుల పంటలు కాపాడండి.
0: స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి హెలెన్ బుర్లిగర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం హైదరాబాద్ లో పర్యటించి టీ హబ్, టీ వర్క్స్, స్కైరూట్ సంస్థలను సందర్శించింది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆధ్వర్యంలో ఫలక్నుమా ప్యాలెస్ లో వీరికి ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 వారిని ఆహ్వానించడంతో పాటు స్విజ్ లైఫ్ సైన్సెస్ పెట్టుబడుల ఆకర్షణపై చర్చించారు. భారత రాజ్యాంగం కంటే ఏదీ గొప్పది కాదని, పౌరుల ఓటు హక్కును ఎవరూ తొలగించలేరని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కేటీఆర్ స్పష్టం చేశారు. నిర్బంధ సర్వే ప్రక్రియ అక్రమాలపై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించి జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులదారులకు ఆన్లైన్లో సవరణలు, క్లెయిమ్లు చేసుకునే వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. అధికార పోర్టల్ ద్వారా నియోజకవర్గం, కేటగిరీ మార్పులతో పాటు తిరస్కరణలపై సరైన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. సహాయం కోసం కాల్ సెంటర్ నెంబర్ 0402460352 ను సంప్రదించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూల తీర్పులు వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం ఉన్నట్టు ప్రచారం చేయడం, ఓడిపోయినప్పుడు రాజ్యాంగ సంస్థలపై అబద్దాలు ప్రచారం చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, సిఏజీ, సైన్యం, విద్యా సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా ప్రవర్తించడం ఆయన దివాళా కోరుతనానికి నిదర్శనమన్నారు. వరుస ఓటములను తట్టుకోలేకనే అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్టను దిగజార్చే కుట్రలు మాని ప్రజల తీర్పును గౌరవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భవానీ దీక్ష చేపట్టారు. ఈ ఉదయం 10 గంటలకు కరీంనగర్ లోని శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య మాలధారణ గావించి ఎర్రని వస్తాలు ధరించి అమ్మవారి

0: దీక్ష చేపట్టారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ ను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి నిన్న ప్రారంభించారు. భారతీయ సంస్కృతి ఇతిహాసాల్లో విలువిద్యకు విశిష్ట స్థానముందని, ఈ క్రీడ యువతలో ఏకాగ్రత క్రమశిక్షణను పెంపొందిస్తుందని తెలిపారు. తెలంగాణలో క్రీడల ప్రోత్సాహానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్న మంత్రి, ఏషియన్ గేమ్స్ స్వర్ణపతక విజేత చికితారావుతో పాటు పలువురు ఆర్చరీ క్రీడాకారులను సన్మానించారు. బతుకమ్మ పండుగ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ కాగజ్ నగర్ మధ్య ఈ నెల 25 వరకు 17 రోజుల పాటు ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఈ రైలు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
1: మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్డు మరియు కాకినాడ రైల్వే స్టేషన్లకు అనుసంధానం ఏర్పడుతుంది. కాబట్టి దీంట్లో ఏసీ చైర్ కార్ తో పాటు సెకండ్ క్లాస్ సిట్టింగ్ కూడా ఉంటుంది. ఆల్రెడీ ఐఆర్సిటిసి వెబ్సైట్ లో బుకింగ్ ఫెసిలిటీ మొదలైంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఉత్తర తెలంగాణ మరియు చిత్తూరు నియోజక ప్రజలను కోరుతూ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పినందుకు రైల్వే అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు.
0: 2016లో ప్రారంభమైన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి నెల 9వ తేదీన గర్భిణులకు ఉచిత పరీక్షలు, స్కానింగ్, మందులు అందిస్తున్నారు. మాతృ శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా హైరిస్క్ కేసులను గుర్తించి తగిన వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ యామిని తెలిపారు.
2: ప్రతి నెల 9వ తారీఖున ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ అనే ప్రోగ్రాం కింద ప్రతి నెల ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్, గర్భిణీ స్త్రీలందరికీ కూడా వారికి రొటీన్ చెకప్స్ మనం చేస్తున్నాం. ఇక్కడ ప్రతి నెల ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుని డెలివరీకి కూడా మీరు ఇక్కడే రావచ్చు.
0: జాతీయ పోషణ మాసాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మన అంగన్వాడీ మన బాధ్యతలో భాగంగా నిన్న సాయంత్రం జిల్లా స్థాయి పోషణ్ మేళా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
3: మన అంగన్వాడీ మన బాధ్యతలో భాగంగా ప్రతి రోజు వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం, వివిధ కృత్యాల ద్వారా పిల్లలకు అభ్యాసన సామర్థ్యాలు మెరుగుపరచడం, అందరికీ పౌష్టికాహారం అందించడం, అలాగే చేతులు పరిశుభ్రంగా చేసుకోవడము, మరుగుదొడ్లు వాడడము, చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడము, స్థానికంగా దొరికేటువంటి తాజా కూరగాయలను, తాజా పళ్లను తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:20 చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. అతను అప్పుడు ఒక ఆటో డ్రైవర్, ఇప్పుడు 10,000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి. ఎంతకీ ఆయన ఎవరు తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు. జస్ట్ ఒక క్లిక్ లోనైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ నుంచి చైతన్య స్ఫూర్తి వింటున్నారు. జీవితంలో సాధించాలనే తపన ఉంటే ఉన్నత స్థానాలకు చేరుకుంటామనే మాటకు ఆయన నిదర్శనం. అంకిత భావంతో కష్టపడితే శిఖరాలను అధిరోహిస్తామనే మాటకు ఆయనే సాక్ష్యం. గుజరాత్కు చెందిన ఫరూక్ పటేల్ ఇప్పుడు ఒకప్పుడు రోజు గడవడానికి ఆటో నడిపారు, తర్వాత పిజ్జాహట్లో పనిచేశారు. ఇప్పుడు మాత్రం ఆయన 10,000 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఎలా సాధ్యమైంది ఇదంతా తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి

చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం ఫరూక్ పటేల్ అనే వ్యాపారవేత్త గురించి. 1972 మార్చి 24న జన్మించారు ఫరూక్. తండ్రి గుజరాత్ ఆర్టీసీలో బస్ కండక్టర్గా సేవలందించేవారు. ఆర్థిక ఇబ్బందుల నడుమ పెరిగిన ఫరూక్ డబ్బు విలువను కాస్త తొందరగానే తెలుసుకున్నారు. అలాగే ఆర్థిక క్రమశిక్షణను కూడా అలవరుచుకున్నారు. 12వ తరగతి పూర్తయ్యాక ఆయనకి డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏర్పడింది. ఒక ఆప్టికల్ షాప్లో పనికి కుదిరారు. జీతం చాలక ఆటో నడపాలని నిర్ణయించుకున్నారు. అలా కొంతకాలం ఆటో డ్రైవర్గా పనిచేశారు. ఆ తర్వాత ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారం గురించి తెలుసుకునేందుకు ముంబై వెళ్లారు ఫరూక్. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలని

ఆకాశవాణి స్టూడియోస్లో 1:39 ఇక ఫరూక్ పటేల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వ్యాపార రంగంలో స్థిరపడాలని గట్టిగా అనుకున్నారు కాబట్టి 1990లో ఒక బట్టల షాప్ పెట్టారు ఆయన. అయితే అది అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో ఆయన యూకేకి వెళ్ళిపోయారు. అక్కడ పిజ్జాహట్లో పనిచేస్తూ మంచి జాబ్ సంపాదించారు. తర్వాత యూకే వాతావరణానికి మెల్లగా అలవాటు పడ్డారు కూడా. అయితే రెండు చేతులా డబ్బు సంపాదిస్తున్నా కూడా ఆయనకి ఎందుకో అసంతృప్తిగా ఉండేది. పుట్టి పెరిగిన నేలకు తన సేవలు దూరంగా ఎందుకుండాలనే ప్రశ్నలు ఆయన మొదలయ్యాయి. భారత్ అభివృద్ధిలో భాగం కావాలని 1993లో మళ్లీ ఇంటి బాట పట్టారు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ నుంచి. ఇక 1994లో ఫరూక్ పటేల్ 100,000 రూపాయల పెట్టుబడితో ఒక వ్యాపారం ప్రారంభించారు. భవన నిర్మాణ సామగ్రి అందించే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అది బాగా క్లిక్ అయింది. ఒకరోజు ఒక కస్టమర్ భవన నిర్మాణానికి ఇటుకలను ఆర్డర్ ఇచ్చారు. అయితే అదే రోజు ట్రక్ డ్రైవర్ విధులకు హాజరు కాలేదు. అయినా సరే ఫరూక్ వెనక్కి తగ్గలేదు. స్వయంగా తానే ట్రక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి డెలివరీ చేశారు. ఇటుకలను కూడా తానే ట్రక్ నుంచి కిందకు దించారు. ఇది ఫరూక్ అంకిత భావానికి ఒక ఉదాహరణ. ఇక మొదట వ్యాపారం విజయవంతంగా నడుస్తున్నా కూడా ఫరూక్ ఇంకా ఏదో కావాలనిపించింది. అందుకే ఆ వ్యాపారం నుంచి బయటకు వచ్చేశారు. అప్పుడే సాంకేతిక రంగంలో జరుగుతున్న మార్పులను గమనించారు. టెలికాం రంగంలో ప్రవేశించాలని అనుకున్నారు. ఆ నిర్ణయమే ఆయన జీవితాన్ని మార్చేసింది. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఇక ఫరూక్ పటేల్ టెలికాం రంగంలో ప్రవేశించారు. టెలికాం టవర్ల నిర్మాణంలో ఫరూక్ కంపెనీ దూసుకుపోయింది. దాదాపు 13 సంవత్సరాల పాటు టవర్లను నిర్మించింది. షేర్డ్ టవర్ మోడల్ను ఫరూక్ అభివృద్ధి చేశారు. అంతకుముందు సిమ్ కంపెనీలకు వేరే వేరే టవర్లు ఉండేవి. దీనివల్ల ఖర్చు కూడా ఎక్కువగా ఉండేది. అన్ని సిమ్ కంపెనీలకి ఒకటే టవర్ ఉంటే సరిపోతుందని ఆయన భావించారు. అలా షేర్డ్ టవర్ మోడల్ని అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఫరూక్ పునరుత్పాదక శక్తి వనరుల రంగంలో ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. ఇక 2008లో ఆయన అనేక సంస్థలను కూడా స్థాపించారు. ఆ సమయంలో ఫరూక్ నిర్ణయాలను సన్నిహితులు విమర్శించారు. అనవసరమైన రిస్క్ తీసుకుని జీవితంతో ఆటలాడొద్దని వారించారు. అయితే ఆయన అవేమీ పట్టించుకోలేదు. తాను నమ్మిన దానికోసం ముందుకు వెళ్లారు. సోలార్ వ్యవస్థలో కూడా భారీ పెట్టుబడులు పెట్టారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తలవంచలేదు. అలా ఆయన వ్యాపారం సోలార్, విండ్, హైబ్రిడ్ ఎనర్జీ రంగాలకు విస్తరించింది. దాదాపు 10,000 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించింది.

చైతన్య స్ఫూర్తిలో ఫరూక్ పటేల్ అనే గుజరాత్కు చెందిన వ్యాపారవేత్త గురించి తెలుసుకుంటున్నాం కదా. తన విజయానికి వేగం, అంకిత భావం, విలువలు, విధేయత కారణాలని ఫరూక్ పటేల్ అంటున్నారు. సరైన నిర్ణయం వేగంగా తీసుకోవాలని ఆయన చెప్తున్నారు. అలాగే చిన్న పెట్టుబడితో పెద్ద ఆశయాలతో మొదలవ్వాలని యువతకు సూచిస్తున్నారు. స్టార్ట్ స్మాల్ బట్ థింక్ బిగ్ అన్న విజయ మంత్రాన్ని ఉపదేశిస్తున్నారు. చాలా మంది వ్యాపారులకు ఆయన కథ ఆదర్శంగా నిలుస్తోంది.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2:15, మెలడీ టైం కార్యక్రమానికి స్వాగతం. మంచి మంచి మెలడీ సాంగ్స్ తో ఈరోజు కార్యక్రమం సిద్ధంగా ఉంది. మరి ముందుగా విందాం అంజలి సినిమా నుంచి ఈ పాట.
1: అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పూల చాబిల్లి

ఆకాశవాణి స్టూడియోస్లో 2:21 మెలడీ టైం వింటున్నారు. స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ నుంచి మీరు వింటున్నారు మెలడీ టైమ్. సమయం 2:31. మరి ఇక తర్వాత పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట సీతారత్నం గారి బై సినిమా కోసం.

ఏప్రిల్ 1 విడుదల సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యం, ఇళయరాజా సంగీతం. మరి ఇప్పుడు విందాం నిర్ణయం సినిమా నుంచి ఎస్పి మనో ఎస్ జానకి పాడిన పాట.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

దివ్య, ఓ దివ్య, హాయ్ హాయ్ స్వీట్ హార్ట్, తుజే క్యా హువా, కిన్ ఖయాలో మే కహాన్ ఖోయీ హై తూ? దివ్య, తుజే కబ్ సే ఆవాజ్ దే రహీ హూ మే, ఏవీ రూమ్ మే సబ్ లోగ్ తేరా ఇంతజార్ కర్ రహే హై, డ్రామా కే రిహర్సల్ హై, ఔర్ ఇస్ బార్ ప్రణవ్ సర్ ఔర్ తానియా మ్యామ్ భీ డ్రామా మే పార్టిసిపేట్ కరేంగే, హై నా అచ్చీ బాత్, చల్ చల్. ఓ అరే అరే తేరా లిఖా అధూరా డ్రామా ఇర్ఫాన్ నే పూరా కర్ దియా, జాంతీ హై కితనా అచ్చా లిఖా హై ఉస్నే, తానియా మ్యామ్ అప్నే రోల్ సే ఇత్నీ ఖుష్ హై కి ఉన్హోనే ఇర్ఫాన్ కో ఆజ్ ఖూబ్ కస్ కే గలే లగా లియా. దివ్యా కి ఆంఖో కే సామ్నే వో దృశ్య కౌన్ గయా జబ్ ఉసే తుషార్ సే హై ఫై కర్తే హువే వినోద్ భయ్యా నే దేఖ్ లియా థా, ఘర్ జాకర్ కైసీ చుగ్లీ కీ థీ ఉస్నే, ఔర్ ఇస్ బాత్ కో లేకర్ భీ ఘర్ మే హంగామా హువా థా, చాచా కా లంబా చౌడా భాషణ సున్నా పడా థా, చాచా కీ డాంట్ ఏక్ అన్పఢ్ కీ తరహ థీ జిసే సున్నా బుఖార్ సీ పీడా దేతా థా, ఉస్ ఘర్ మే వినోద్ భయ్యా కీ భూమికా మహజ్ ఏక్ జాసూస్ కీ థీ, అగర్ ఘర్ వాలే కాలేజ్ కా ఐసా ఓపెన్ మాహోల్ దేఖ్ లే తో జానే క్యా హో జాయేగా. దివ్యా సోచ్తీ హై, ఘర్ ఔర్ బాహర్ కీ దునియా కితనీ అలగ్ హై, కితనీ అలగ్. ఘర్ మే జో గలత్ హై వహీ బాహర్ కాలేజ్ మే నార్మల్ హై, రూటీన్ హై. ఇన్ సబ్ బాతో పర్ తో ఆజకల్ కిసీ కా ధ్యాన్ భీ నహీ జాతా, లేకిన్ దివ్యా కే ఘర్ మే యే ఏక్ తరహ కా అపరాధ్ హై, బురాయి హై యే. చల్ చల్ దివ్యా చల్, తూ డ్రామా కి హీరోయిన్ హై ఔర్ జాంతీ హై హీరో కా రోల్ కౌన్ అదా కర్ రహా హై పతా హై? దివ్యా నే కోయి ఉత్సాహ నహీ దిఖాయా యే సున్నే కే బాద్ భీ. అరే బాబా పూచ్ తో సహీ, కౌన్ హై, పూచేగి నహీ? దివ్యా అప్ని పల్కే ప్రశ్నవాచక్ ముద్రా మే ఊపర్ ఉఠా దేతీ హై, ప్రణవ్ సర్ పతా హై, ప్రణవ్ సర్. అన్మనీ సి దివ్యా ఉఠకర్ అప్నే రూమ్ కి ఓర్ చల్ దేతీ హై, జాతే జాతే కహతీ హై, రాయమా సున్నా, సర్ ఔర్ మ్యామ్ కో మెసేజ్ దే దేనా ప్లీజ్, ఆజ్ మే రిహర్సల్ పర్ నహీ ఆ పాఉంగీ ప్లీజ్. క్యూ, క్యా హువా, క్యా హువా తుజే, చల్ నా చల్. నహీ, మే నహీ చలూంగీ, మేరీ తబీయత్ నహీ ఠీక్ హై, కహతే హువే దివ్యా బరామదే కి ఓర్ ముడ్ జాతీ హై. రాయమా ఉస్కా మన్ టటోల్నే కి కోషిష్ కర్తీ హై లేకిన్ నాకామయాబ్ రహతీ హై. హాస్టల్ కే కమరే మే జాకర్ దివ్యా డ్రామా కే స్క్రిప్ట్ నికాల్తీ హై, కల్ తో రిహర్సల్ మే జానా హీ హోగా, రిహర్సల్ మే నహీ జాఉంగీ తో రీడింగ్ కైసే హోగీ, ఔర్ ఏక్ రీడింగ్ బహుత్ జరూరీ హై, అప్నే ఆప్ సే హీ వో గుఫ్తగు కర్తీ హై, ఆఖిర్ యే చమ్కీలా సపనా మేనే హీ తో దేఖా హై, మేరే హీ సప్నే కా హిస్సా హై యే.

0: మీరుటి?
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు. నూట 3.2 MHz పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఈ సాయంత్రం ఇంకా ఈ సాయంత్రం ప్రసారాలకి శ్రోతలందరికీ స్వాగతం. అభిరుచి కార్యక్రమానికి అభిమాన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో శ్రోతలు ఇప్పుడు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట శక్తి సినిమాలోనిది. పాడిన వారు జావేద్ అలీ ఇంకా సుచిత్ర. సినిమాకి సంగీతం అందించిన వారు మణిశర్మ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి గణవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు, వినాయక్ నార్ నిజామాబాద్ నుంచి కూచన శ్రీహరి, జ్యోతి, రాజ్ కమల్, స్నిగ్ధ, వినోద్ కుమార్, రామ్ నందన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. వీరందరి కోరికపై ఈ పాట.

0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
1: 24 గంటలు అత్యవసర సేవలు.
0: NABH గుర్తింపు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆప్తాల్ టాపికల్ ఫాకస్ సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్,
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
3: శ్రోతల అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు వింటున్నారు. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలు ఎవరైనా ఉత్తరాలు పంపించి మీకు ఇష్టమైన పాటలు వినవచ్చు. అయితే శ్రోతలు, మీరు ఉత్తరాలు పంపించవలసిన మా చిరునామా అభిరుచి, కేరఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్ కేంద్రం. పిన్కోడ్ వచ్చేసరికి 503001. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట ఆది సినిమాలోనిది. పాడిన వారు మల్లికార్జున్, ఇంకా సునీత. సినిమాకి సంగీతం అందించిన వారు మణిశర్మ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుంచి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి కానుగుల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. వీరందరి కోరికపై ఈ పాట.

అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవడం, పక్షవాతం రావడం వీటి గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ MR సుధీర్ బాబు గారు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

అభిరుచి కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో తర్వాతి పాట రోబో సినిమాలోనిది. పాడిన వారు విజయ్ ప్రకాష్, ఇంకా శ్రేయ ఘోషాల్. సినిమాకి సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, ప్రకాష్ కుమార్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, వీరందరి కోరికపై ఈ పాట.

0: చేయండి, దానికోసం కష్టపడండి, మిమ్మల్ని మీరు నమ్మండి. కలలు కనడం అందరూ చేస్తారు, కానీ ఆ కలను నిజం చేసుకునే ప్రయాణాన్ని మొదలుపెట్టేది కొందరే. ఇక ఆ కొందరిలో మీరు ఒకరవుతారని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇక మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ యువవాణి కార్యక్రమం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.

యువజనుల యువవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది ప్రతి సోమ శుక్రవారాల్లో సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు. ఇక తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం, అలాగే కెరీర్ గైడెన్స్ కోసం శ్రోతలు ట్యూన్ చేసుకోండి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2. అలాగే ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు మన ఆకాశవాణి శ్రోతలు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ ను ప్రపంచవ్యాప్త పెట్టుబడులకు, సాంకేతిక ఆవిష్కరణలకు చిరునామాగా మార్చేలా గ్లోబల్ కాన్ఫిడెన్స్ కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి దొద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని గ్రామీణ జనాభాలో 25% తపాలా ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకొచ్చి 10% సేవింగ్

లావాదేవీలను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వీఆర్ మూర్తి తెలిపారు. హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి ఎన్ఎఫ్సిఎల్ జంక్షన్ వరకు ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా 4.3 కిలోమీటర్ల సమగ్ర స్టీల్ ఫ్లైఓవర్ నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్టంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసి వాటిని అభివృద్ది కేంద్రాలుగా తీర్చిదిద్దిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకే దక్కుతుందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచవ్యాప్త పెట్టుబడులకు సాంకేతిక ఆవిష్కరణలకు చిరునామాగా మార్చేలా గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ప్రపంచస్థాయి సంస్థలు తెలంగాణ నుంచి తమ కార్యకలాపాలను విస్తరించి ఆవిష్కరణలు చేపట్టేందుకు అవసరమైన మౌలిక వసతులు, ప్రతిభావంతమైన మానవ వనరులు, బలమైన సాంకేతికత, ఈకోసిస్టమ్ ఇక్కడ సిద్దంగా ఉన్నాయని తెలిపారు. గ్లోబల్ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ బ్యాక్బేస్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని ఈరోజు మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్టంలో ఐటీ పరిశ్రమ విస్తరణకు, కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతుగా నిలుస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్బంగా ఈరోజు నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జాతీయ తపాలా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సిపిఎంజీ డిఎస్వీఆర్ మూర్తి తెలిపారు. హైదరాబాద్లోని డాక్ సదన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ఈ ఏడాది ఒకే తపాలా నెట్వర్క్, అనంత అవకాశాలు అనే ఇతివృత్తంతో కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియా పోస్ట్ ఆధునిక పౌర కేంద్రీకృత సేవా సంస్థగా మారుతోందని పేర్కొన్నారు. రాష్టంలో 1.7 కోట్ల తపాలా సేవింగ్స్ ఖాతాలున్నాయన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి గ్రామీణ జనాభాలో 25% తపాలా ఆర్థిక సేవల పరిధిలోకి తేవడంతో పాటుగా కనీసం 10% సేవింగ్స్ లావాదేవీలను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లోని వన్వే ట్రాఫిక్ విధానాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అలాతో కలిసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి ఎన్ఎఫ్సిఎల్ జంక్షన్ వరకు ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా 1,090 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 4.3 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ల సమగ్ర స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఈపీసీ విధానంలో 2 ప్యాకేజీలుగా విభజించి చేపడుతున్నట్టు వివరించారు. గతంలో ప్రతిపాదించిన విడివిడి అండర్ పాస్ల స్థానంలో ఈ సమగ్ర కారిడార్ తీసుకురావడం ద్వారా ప్రైవేటు భూసేకరణతో పాటు నిర్మాణ వ్యయంలో మొత్తంగా 1,200 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ, పునరుద్దరణలో స్థానిక ప్రజల భాగస్వామ్యమే అత్యంత కీలకమని ప్రముఖ పర్యావరణవేత్త ఏకలభ్య శర్మ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబిలో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఎకోరెస్ 2026 పేరిట ఒకరోజు జాతీయ వర్క్షాప్ నిర్వహించారు. సిఎస్ఐఆర్ నీరి హైదరాబాద్ రీజనల్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏకలభ్య శర్మ, హైదరాబాద్లో క్షీణిస్తున్న చెరువులను, జలవనరులను పునరుద్దరిస్తున్న తీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణలో కేవలం కాలుష్య నియంత్రణ మాత్రమే సరిపోదని, హరిత సాంకేతికత దిశగా పరిశ్రమ అడుగులు వేయాలని సిఎస్ఐఆర్ ఐఐసిటి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా బీజేపీ, దాని మిత్రపక్షాలు మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేస్తూ ఉంటే రాష్టంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, కేంద్ర ఎన్నికల సంఘం తప్పులు చేస్తుంటే బీఆర్ఎస్ కనీసం ఒక్క నిరసన కార్యక్రమం కూడా చేపట్టకపోవడం శోచనీయమని అన్నారు. తమ అక్రమ ఆస్తుల బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే ఎస్ఐఆర్పై
బీఆర్ఎస్

0: నేతలు నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా రాష్టంలో సుమారు 90 లక్షల ఓట్లకు గండి కొట్టేలా దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా తపాలా శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తపాలా శాఖ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోస్టల్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ గజ్జల వేణు అన్నారు.
1: తపాలా శాఖ అందిస్తున్న పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు వివిధ రకాల పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ పథకాలపై ప్రత్యేక కార్యక్రమాలను, మేళాలను నిర్వహిస్తుంది. అలాగే స్కూల్ పిల్లలకు స్కాలర్షిప్స్ అందించడానికి పరిశు యోజన పథకం కింద స్కాలర్షిప్ పరీక్షలను కూడా నిర్వహిస్తుంది. ప్రజలలో ఉత్తరాలు రాయడంపై ఆసక్తిని పెంచడానికి ఢాయకర్ అనే లెటర్ రైటింగ్ కాంపిటీషన్ను నిర్వహిస్తుంది.
0: బతుకమ్మ దసరా పండుగలను పురస్కరించుకుని ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులు నడుపుతోందని కరీంనగర్ రీజనల్ మేనేజర్ బి రాజు ఆకాశవాణితో తెలిపారు.
2: 50 నుంచి 200 బస్సెస్ వరకు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ అడిషనల్ బస్సెస్ సరిపోవు అనుకున్నప్పుడు ఇమీడియట్ గా సిటీలో ఉన్న లోకల్ డిపోస్ నుంచి కూడా బస్సెస్ తెప్పించేసి జేబీఎస్ కు వచ్చే ప్రతి ప్యాసింజర్ ను తమ తమ గమ్యస్థానంలో చేరడం కోసం అధికార బృందంతో పాటు అందరూ కూడా సర్వర సన్నద్ధంగా ఉంటారు.
0: రాష్ట్రంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసి వాటిని అభివృద్ది కేంద్రాలుగా తీర్చిదిద్దిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకే దక్కుతుందని బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేటను జిల్లాగా మార్చాలనే దశాబ్దాల కలను ఆయన సాకారం చేశారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన 10K రన్ పరుగును ఆయన జెండా ఊపి ప్రారంభించి అనంతరం రంగధాంపల్లి వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. 5 ఏళ్లలోపు వయసున్న చిన్నారుల్లో ఎదుగుదల లోపిస్తే సమీప అంగన్వాడీ కేంద్రాల వారికి సమాచారం ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. వేములవాడలో 9వ పోషణ మాసం ముగింపు కార్యక్రమానికి ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్తో కలిసి కలెక్టర్ హాజరై సామూహిక సీమంతాలు, అన్నప్రాసనలు నిర్వహించారు. జనగామ జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్యం, పోషకాహారం, మానసిక శ్రేయస్సుపై అవగాహన కల్పించేందుకు పాఠశాల ఆరోగ్య శ్రేయస్సు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. ఈరోజు కలెక్టరేట్లో ఈ కార్యక్రమం అమలు తీరుపై సమీక్ష జరిపారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(b) కింద సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించడంలో ఉత్తమ పనితీరు కనబరిచి నల్గొండ జిల్లా రాష్టంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ రాష్ట స్థాయి ఉత్తమ కలెక్టర్ అవార్డుకు ఎంపికయ్యారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ ను ప్రపంచవ్యాప్త పెట్టుబడులకు, సాంకేతిక ఆవిష్కరణలకు చిరునామాగా మార్చేలా గ్లోబల్ కాన్ఫరెన్స్ కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని గ్రామీణ జనాభాలో 25% తపాలా ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకొచ్చి 10% సేవింగ్స్ లావాదేవీలను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వీఆర్ మూర్తి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
4: ఆదౌ ముఖ్య వార్తాః. జంతరమంతర స్థలే శ్వస్తన ప్రతిషేధ ప్రదర్శనార్థం దిల్ల్యారక్షిబలేన ప్రత్యాఖ్యాత అనుమతిః. అద్య రాత్రి 9 వాదనాత్ దిల్ల్యాః 57 మెట్రో స్థానకాని పిహితాని భవిష్యంతి. శ్వః ప్రాతః 4 వాదనతః అపరాహ్నే 2 వాదనం యావత్ నవదిల్లీ హజరత్ నిజాముద్దీన్ స్థానకయోః ఆగమ్యమాణాని సర్వాణ్యపి డాకద్రుతగామి రేలయానాని ఉద్గమస్థానాదేవ నిరస్తీకృతాని. భారత్ ఇథియోపియా సామరిక సంధిః సామూహిక మూల్యేషు దక్షిణ దక్షిణ ఐక్యభావే చ ప్రతిష్ఠితః ఇతి విదేశమంత్రిణః డాక్టర్ ఎస్ జయశంకరస్య ప్రతిపాదనం. విదేశమంత్రాలయేన స్పష్టీకృతం యత్ పం ప్రక్రియా నిలంబనం H-1B వీసా వైధతాం న బాధతే.

0: సమాచార దర్శిని. సైబర్ మోసాలకు సంబంధించి ఎటువంటి సందేహాలకైనా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ను లేదా cybercrime.gov.in వెబ్సైట్ను సంప్రదించవలసిందిగా పోలీస్ కార్యాలయం నుండి సిపిఆర్ఓ గారు కోరుతున్నారు.
1: ఏందక్కో మొబైల్లో గంతగనం ఎదుగుతున్నావు?
2: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎదుగుతున్నా.
1: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
2: గట్లనా?
1: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: ఇన్నారు కదా, ఇక పండగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళీ 9490704078080 సమజ్ అయింది కదా.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలకు ఒక గమనిక.
2: ఈ నెల 10వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ అండ్ హెడ్ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారితో ప్రత్యక్ష పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు మీ సమస్యలను 8462245066 నంబర్ కి వాట్సాప్ చేయండి.
3: సమాచార దర్శిని కార్యక్రమంలో మరొక ప్రకటన. దసరా పండుగ సందర్భంగా ఊరికి వెళ్లేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీస్ కమిషనర్ వెల్లడి. దసరా పండుగ సెలవులకు వెళ్లేవారు ఈ దిగువ తెలిపిన నిబంధనలు తూచా తప్పక పాటించవలెను. తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించండి. పోలీసు శాఖ వారికి అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించండి. ప్రత్యేకంగా మీ చుట్టుపక్కల వారి ల్యాండ్ ఫోన్ నంబరు లేదా సెల్ ఫోన్ నంబర్లు మీ దగ్గర ఉంచుకోగలరు. మీరు బయటకు వెళ్తున్న సంగతి వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు. ప్రయాణం పూర్తయ్యాక ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే ఫోటోలు సమాచారం షేర్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించండి లేదా 112కు సద్వినియోగం చేసుకోండి. సమాచార దర్శిని కార్యక్రమం ముగిసింది.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:34. సినీ రంజని కార్యక్రమానికి అభిమాన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో శ్రోతలు ఇప్పుడు తెలుగు సినిమా పాటలు వింటారు.

0: సినీ రంజని కార్యక్రమంలో శ్రోతలు మీరు విన్న ఆ పాట విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలోనిది.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
2: శ్రోతలకు ఒక గమనిక.
3: ఈ నెల 10వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ అండ్ హెడ్ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారితో ప్రత్యక్ష పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.
2: మీరు మీ సమస్యలను 8462-24506 నంబర్ కి వాట్సాప్ చేయండి.
0: సినీ రంజని కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో అన్ని రకాల కంటి సమస్యలకు నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. సినీ రంజని కార్యక్రమంలో తర్వాతి పాట భరత మహాశయులకు విజ్ఞప్తి సినిమాలోనిది. పాడినవారు శ్రేయ ఘోషల్ ఇంకా కపిల్. ఈ సినిమాకి సంగీతం అందించిన వారు భీమ్ సిసిరోలియో.

0: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
1: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
0: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
1: గట్లనా?
0: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: విన్నారు కదా, ఇక పండుగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880 సమజ్ అయింది కదా.

సినీ రంజని కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు సలహాలను తెలియజేస్తారు. గమనిక విన్నారు.

సినీ రంజని కార్యక్రమంలో తర్వాతి పాట పుష్ప 2 సినిమాలో ఉన్నది. పాడినవారు శ్రేయా ఘోషాల్, సినిమాకి సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు, ఇంతవరకు మీరు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇంతటితో నాటి సినీ రంజని కార్యక్రమం ముగిసింది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50 వస్తుంది. మరి కాసేపట్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

వేరుశనగలో విత్తన శుద్ధి. కిలో విత్తనానికి 1 గ్రాము టెబుకోనజోల్ 2DS లేదా 3 గ్రాముల మాంకోజెబ్ పొడి మందు పట్టించాలి. కాండం కుళ్ళు వైరస్ తెగులు ఆశించే ప్రాంతాలలో 1 మిల్లీలీటరు ఇమిడాక్లోప్రిడ్ 600 FS ను 7 మిల్లీలీటర్ల నీటిలో కలిపి 1 కిలో విత్తనానికి పట్టించాలి. వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో 6.5 మిల్లీలీటర్ల క్లోరీఫైరిఫాస్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. వరి మాగాణుల్లో లేక కొత్తగా వేరుశనగ సాగు చేసేటప్పుడు ఎకరాకు సరిపోయే విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ను పట్టించాలి. వేరు కుళ్ళు, మొదలు కుళ్ళు మరియు కాండము కుళ్ళు తెగుళ్లు ఎక్కువగా ఆశించే పరిస్థితుల్లో కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని పట్టించి మంచి ఫలితాలు పొందవచ్చు. వేరుశనగలో వేరు పురుగు పెంటకుప్పలు పంట చేలకు దగ్గరగా ఉన్నప్పుడు, అలాగే పూర్తిగా మురుగుని పశువుల ఎరువును పొలంలో చల్లినప్పుడు ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. వేరు పురుగు సి ఆకారంలో ఉండి భూమి లోపల వేర్లను కత్తిరిస్తుంది. ఈ పురుగు ఆశించిన మొక్కలు వాడి ఎండి చనిపోతాయి. మొక్కలను లాగితే సులభంగా ఊడి వస్తాయి. నివారణకు సమస్య ఉన్న ప్రాంతాలలో 1 కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరోఫాస్తో విత్తన శుద్ధి చేయాలి. ఫ్లోరేట్ 10% గుళికలు ఎకరాకు 6 చొప్పున ఇసుకలో కలిపి చల్లుకోవాలి. వేరుశనగలో ఆప్లోటాక్సిన్ నియంత్రణకు పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఎకరాలకు వేరుశనగ సాగు చేస్తున్నారు. అందులో 50% వేరుశనగ పంటను నాగర్ కర్నూల్ జిల్లాలో సాగు చేస్తున్నారు. మన రాష్ట్రంలో పండించే వేరుశనగ పంటను ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ పంటలో ఆప్లోటాక్సిన్ పరిమాణం ఎగుమతులకు ప్రతిబంధకంగా మారుతుంది. ఆస్పర్జిల్లస్ ప్లేవస్ అనే శిలీంద్ర వేరుశనగ గింజల్లో ఆప్లోటాక్సిన్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇటువంటి గింజలను తిన్నప్పుడు చేదుగా ఉంటాయి. ఆప్లోటాక్సిన్ కలిగిన గింజలను నూనెను ఆహారంగా తీసుకున్నప్పుడు కామెర్లు, కడుపు ఉబ్బరము, కాలేయం చెడిపోవడం వంటివి జరుగుతాయి. కోళ్ల మేతలో ఆప్లోటాక్సిన్ కలిస్తే వాటి కాలేయం దెబ్బతిని గుడ్లు ఉత్పత్తి తగ్గుతుంది. ఈ విష పదార్థం కలిగిన మేత పాడి పశువులకు పనికిరాదు. కిలో విత్తనాలను ఆప్లోటాక్సిన్ శిలీంద్రం పరిమితి 60 మైక్రోగ్రాముల కన్నా తక్కువ ఉన్నప్పుడు దీనిని హాని లేని పదార్థంగా నిర్ధారిస్తారు. అదే దాణా అయితే 1 కిలోకు 1000 మైక్రోగ్రాముల వరకు ఉన్నట్లయితే దానిని సురక్షిత దాణాగా పరిగణిస్తారు. వేరుశనగలో ఆప్లోటాక్సిన్ కలగడానికి గల కారణాలు. ఆస్పర్జిల్లస్ ప్లేవస్ వేరుశనగ పంటలో మొదలు కుళ్ళును కలుగజేస్తుంది. ఈ శీలిద్ర భూమిలో ఉంటూ విత్తనం పై పొరలలోకి చేరుతుంది. ఇవి గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందగలవు. తెగులు సోకిన విత్తనం మీద మరియు లోపల నల్లని శీలీంద్ర బీజాలు మసిపూసినట్లుగా కనపడతాయి. వేరుశనగ పంట నీటి ఎద్దడికి గురైనప్పుడు మొక్కలను రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల భూమిలో ఉండే ఈ శీలీంద్రం మొక్కకు ఆశిస్తుంది. వివిధ కారణాల వల్ల కాయలకు గాయాలు ఏర్పడినప్పుడు కూడా ఈ శీలీంద్రం ఆశిస్తుంది. ఇదే కాక పంట కోసిన తరువాత కాయలు సరిగా ఎండబెట్టకపోవటం వలన నిల్వ చేసిన కాయలలో తేమ 90% మించినప్పుడు మరియు నిల్వ చేసిన వాతావరణంలో 70% కంటే ఎక్కువ తేమ ఉన్నప్పుడు ఈ శీలీంద్రం తాకిడి ఎక్కువగా ఉంటుంది. నేలలోని వేరు పురుగు, కాయతొలుచు పురుగు, చెదలు, నులి పురుగుల వల్ల కూడా శీలీంద్రం ఆశిస్తుంది. పంట మొదటి దశలో వచ్చే మొదలు కుళ్ళు మరియు కాయలు ఊరే దశలో కలిగే వేరు కుళ్ళు మరియు కాండం కుళ్ళు తెగుళ్ళు వలన విత్తనంలో ఆప్లోటాక్సిన్ సంక్రమించే అవకాశం ఉంది. పంటల్లో పోషక లోపాల వలన మరియు నేల తేమల్లో హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు కాయ పగలడం వలన కూడా శీలీంద్రం గింజల్లోకి చేరుతుంది. పంటను ఆలస్యంగా కోయడం వలన మరియు నేల తేమల్లో హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు కాయ పగలడం వలన కూడా శీలీంద్రం గింజల్లోకి చేరుతుంది. పంటను ఆలస్యంగా కోయడం వలన మరియు పంట తీసిన తర్వాత భూమిలో మిగిలిపోయిన కాయలను మంచి కాయలతో కలపడం వలన కూడా ఈ శీలీంద్రం ఆశిస్తుంది. ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు 1 అక్టోబర్ వేరుశనగ పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి రైతు సోదరులకు తెలియజేస్తున్న వివరాలు విందాం. యాసంగి సాగుకు

0: అనువైన వేరుశనగ రకాలు. యాసంగిలో ఈ వేరుశనగ పంటను ఉత్తర తెలంగాణలో అక్టోబర్ 2వ పక్షంలోపు, దక్షిణ తెలంగాణలో సెప్టెంబర్ 1వ పక్షం నుండి నవంబర్ 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. విత్తుకోవలసిన రకాలు. రకాలను ఎంపిక చేసుకునేటప్పుడు రైతులు తమ ప్రాంతానికి అనుకూలమైన రకాలను ఎంపిక చేసుకోవాలి. ఒకే రకాన్ని ప్రతి సంవత్సరం పండించటం వలన ఆయా రకాలు తట్టుకోలేని చీడపీడల తీవ్రత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫార్సు చేసిన చీడపీడలను తట్టుకోగల కొత్త రకాలను రైతులు ఎంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో సాగు చేయడానికి అనువైన వేరుశనగ రకాలు, వాటి వివరాలు. కదిరి 6, 100 లేదా 110 రోజులు పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 1200 నుండి 1400 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. చిన్న గుత్తి రకము తెలంగాణలో బాగా ప్రాచుర్యంలో ఉన్న రకం. కదిరి 9, 110 నుండి 120 రోజులు పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 1000 నుండి 1200 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. నీటి ఎద్దడిని, ఆకుమచ్చ తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. నిద్రావస్థను కలిగి ఉంటాయి. కదిరి హరితాంధ్ర, 100 రోజుల పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 1000 నుండి 1200 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. బెట్ట పరిస్థితులు, ఆకుమచ్చ తెగులు, ఇంకా తామర పురుగులను తట్టుకుంటుంది. పంట చివరి దశ వరకు కూడా పచ్చగా ఉండి ఎక్కువ కట్టె దిగుబడినిస్తుంది. ధరణి, 100 నుండి 105 రోజులు పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 900 నుండి 1000 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. జగిత్యాలపల్లి, 100 నుండి 105 రోజులు పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 1200 నుండి 1300 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. తిక్క, ఆకుమచ్చ మరియు తృప్పు తెగుళ్లను తట్టుకుంటుంది. కదిరి లేపాక్షి, 112 రోజులు పంటకాలం కలిగిన ఈ రకం ఎకరాకు 1400 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. తిక్క, ఆకుమచ్చను, వైరస్ తెగులను వ్యాపింపజేసే రకం పీల్చే పురుగులైన పచ్చదోమ, ఇంకా తామర పురుగులను తట్టుకుంటుంది. తీవ్రమైన బెట్ట పరిస్థితుల్లోనూ ఎకరానికి 600 నుండి 800 కిలోలు దిగుబడినిచ్చే రకం ఇది. TAG 24, 95 నుండి 100 రోజులు పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 800 నుండి 1000 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. స్వల్పకాలిక రకము, మొక్కలు పొట్టిగా ఉంటాయి. కదిరి 7, ఇంకా కదిరి 8, 120 నుండి 130 రోజులు పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 1200 నుండి 1400 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. పెద్ద గుత్తి రకాలు, పచ్చికాయలు అమ్మకానికి అనువైనవి. నిత్య హరిత, 100 నుండి 105 రోజులు పంటకాలం కలిగిన ఈ రకం ఎకరానికి 1000 నుండి 1200 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. తిక్క, ఆకుమచ్చ తెగులు, ఇంకా తుప్పు తెగుళ్లను తట్టుకుంటుంది. గింజలు నిద్రావస్థను కలిగి ఉంటాయి.
1: ఆకాశవాణి ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో అక్టోబర్ మాసంలో వేరుశనగ పంటల్లో వ్యవసాయ పనులు శాస్త్రవేత్త అందించే వివరాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: 103.2 MHz పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఈ సాయంత్రం ఇంకా రేపు ఉదయం ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలను ఇప్పుడు తెలియజేస్తాను.

15 నిమిషాలకు, 11 గంటలకు హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు. కార్యక్రమాలన్నీ కూడా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. తొమ్మిది గంటల 30 నిమిషాలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి ప్రసారాలు ఉంటాయి. 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు, అంటే గంటపాటు, మధుర గీతాలు కార్యక్రమంలో కేజే యేసుదాస్ ఇంకా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాటలు వింటారు. ఇవి ఈ సాయంత్రం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. 6 గంటల 10 నిమిషాలకు భక్తి రంజని కార్యక్రమం ఉంటుంది. ఇందులో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6 గంటల 40 నిమిషాలకు సూక్తి సుధని మనకు వినిపిస్తారు, ఏ రామ్మోహన్ శర్మ గారు. 6 గంటల 45 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, తెలుగులో వార్తలు 7 గంటల 5 నిమిషాలకు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7 గంటలకు ప్రసార విశేషాలు వింటారు. 7 గంటల 15 నిమిషాలకు ప్రభాతల్ హరి కార్యక్రమం ఉంటుంది. ఇందులో ప్రబోధ గీతంతో పాటు 7 గంటల 30 నిమిషాలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవడం, పక్షవాతం రావడం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు సూచనలు తెలియజేస్తారు. అదేవిధంగా ఇదే కార్యక్రమంలో 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహార దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి 4 డేటాబేస్లను అనుసంధానించాలని సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పిఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, కొత్త సాంకేతికతలకు అనుగుణంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలోని తన నివాసంలో వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్

0: వన్ వెబ్ అనే మూడు కంపెనీలు శాట్కామ్ లైసెన్స్లను పొందాయని తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన 10వ ఎడిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సదస్సులో మాట్లాడుతూ సింధియా, విధానపరమైన మార్గదర్శకాలు ఖరారైన తర్వాత రాబడి పంపకం పద్దతిలో కంపెనీలకు స్పెక్ట్రంను కేటాయించనున్నట్టు వెల్లడించారు. నిర్దేశిత భద్రతా నిబంధనలు, ఇతర నియంత్రణ అవసరాలను వ్యక్తిగతంగా పూర్తి చేసిన తర్వాత శాట్కామ్ ఆపరేటర్లు సేవలు ప్రారంభించడానికి అనుమతిస్తామని చెప్పారు. కస్టమర్లకు రకరకాల సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని, స్వేచ్ఛ మార్కెట్లో తమకు నచ్చిన వాటిని ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారులదేనని మంత్రి పేర్కొన్నారు. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు అత్యంత కీలకమైన సాధనాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ తెలిపారు. న్యూఢిల్లీలో డిజిటల్ ఆరోగ్య వనరులపై నిర్వహించిన 5వ జాతీయ శిక్షణ సదస్సులో ఆమె ప్రసంగించారు. జ్ఞానం, సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తేవడంలోనూ, వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడంలోనూ జాతీయ వైద్య గ్రంథాలయం ఎంతో కీలకమని పుణ్య సలీల చెప్పారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లోని అన్ని వైద్య కళాశాలలకు డిజిటల్ వైద్య వనరులు విస్తరించాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే వివిధ సంస్థల మధ్య జ్ఞాన మార్పిడిని సులభతరం చేయడం ద్వారా, ఉత్తమ వైద్య గ్రంథాలయ పద్ధతులు అవలంబించడం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకత్వం, మద్దతు అందించాల్సిన ప్రాముఖ్యత ఉందన్నారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు సూరత్లో జౌళి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపార ప్రముఖులు ఆయనకు వివిధ వినతి పత్రాలు సమర్పించారు. అలాగే దేశంలోని ప్రముఖ విస్కోస్ డిస్ట్రిబ్యూటర్లు, మార్కెట్ డెవలపర్ల డైరెక్టర్లతో కూడా మంత్రి సమావేశమయ్యారు. సాంకేతికతను ఒడిసిపట్టడం, ఉపాధి కల్పన, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధి, గ్రామీణ ఉపాధి, భవిష్యత్తుపై ప్రధానంగా చర్చించారు. మోటారు వాహన ప్రమాద నష్ట పరిహారాల దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి, అలాగే ప్రమాదాలు, వాహనాలు, బీమా రికార్డులను సులభంగా పంచుకోవడానికి వీలుగా వాహన్ సారథి ఈడార్ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటాబేస్లను 4 వారాల్లోగా అనుసంధానించాలని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ప్రమాద డేటాను ఎటువంటి ఆలస్యము లేకుండా ఈడార్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ అనుసంధానం వల్ల హిట్ అండ్ రన్ కేసులు పీఎం రాహత్ పథకం కూడా కవర్ అవుతాయి. దీని ద్వారా ముందస్తు ప్రమాద సమాచారం బీమా కంపెనీలకు చేరుతుంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అఫిడవిట్ల ద్వారా తమ నివేదికలు సమర్పించాలి. కాగా కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు గాను కొంతమంది బీమా కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్లకు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. న్యూఢిల్లీలో ఈరోజు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, టాలెంట్ మొబిలిటీ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతో విలువను చేకూరుస్తుందని చెప్పారు. ఇది భారతీయులకు అవకాశాలను సృష్టించడంతో పాటు అత్యాధునిక ప్రతిభ, ఆవిష్కరణలు, పరిశోధనలు, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగాల సృష్టిని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అమెరికా కంపెనీలకు కూడా సమానంగా ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. కొన్ని కంపెనీలను పీఈఆర్ఎం కార్యక్రమం నుండి అమెరికా ప్రభుత్వం సస్పెండ్ చేయడం వల్ల ఇప్పటికే ఉన్న H1B వీసాల చెల్లుబాటుపై లేదా వీసా హోల్డర్లు, వారిపై ఆధారపడిన వారి హోదాపై నేరుగా ఎటువంటి ప్రభావము పడదని జైస్వాల్ తెలిపారు. అయితే ప్రభావితమైన కంపెనీల్లో అర్హులతో ఉద్యోగుల శాశ్వత నివాస గ్రీన్ కార్డు ప్రక్రియపై ఈ నిర్ణయం కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
1: We are aware of the US Department of Labor's decision concerning the permanent labor certification program, that is PERM, for certain companies. It should be noted that PERM is distinct from the H-1B visa program. The suspension of PERM application does not by itself affect the validity of H-1B visas or the status of H-1B visa holders and their dependents, though there could be some impact

0: on the permanent residency or green card process of eligible employees of the affected companies.
1: సౌదీ అరేబియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేరకు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని రియాద్లోని భారత రాయబార కార్యాలయం సూచిస్తూ ఈ మేరకు ఒక హెచ్చరిక జారీ చేసింది. అక్కడ జరుగుతున్న సంఘటనలకు సంబంధించిన వీడియోలను లేదా వార్తలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం, ప్రచారం చేయడం వంటివి చేయవద్దని భారత పౌరులను కోరింది. ప్రవాసీ భారతీయ సహాయతా కేంద్రానికి చెందిన 24 గంటల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కొంకణ్, గోవా ప్రాంతాల్లో రేపటి వరకు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని పేర్కొంది. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రాంచీలో జరుగుతున్న 2వ టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ను ఎంచుకుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహార దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి 4 డేటాబేస్లను అనుసంధానించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలను ఆదేశించింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరుదేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.
3: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పశువుల్లో యూరియా క్రిమి సంహారక మందుల విష ప్రయోగం గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం పశు వైద్యాధికారి డాక్టర్ సిహెచ్ సాయి చైతన్య గారు అందించే వివరాలు వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 35 నుండి 36 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 22 నుండి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 68 నుండి 74% మరియు మధ్యాహ్నం 30 నుండి 36% మధ్య ఉండవచ్చు. ఆగ్నేయ దిశ నుండి గాలులు సరాసరి గంటకు 1 నుండి 4 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇప్పుడు మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు తెలియచేసిన మార్కెట్ వివరాలు ఇలా ఉన్నాయి. కొమ్ము రకం పసుపు క్వింటాలు 1 ఒక్కింటికి గరిష్ట ధర 19,727 రూపాయలు, కనిష్ట ధర 9,000 రూపాయలు, మోడల్ ధర 17,300 రూపాయలు. గోళా రకం పసుపు గరిష్ట ధర 17,500 రూపాయలు, కనిష్ట ధర 12,549 రూపాయలు, మోడల్ ధర 15,555 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 14,606 రూపాయలు, కనిష్ట ధర 9,000 రూపాయలు, మోడల్ ధర 14,000 రూపాయలు. మక్కలు హైబ్రిడ్ గరిష్ట ధర 2,425 రూపాయలు, కనిష్ట ధర 1,750 రూపాయలు, మోడల్ ధర 2,363 రూపాయలు. నువ్వులు తెల్లవి గరిష్ట ధర 12,459 రూపాయలు, కనిష్ట ధర

0: 12,437 రూపాయలు, మోడల్ ధర 12,459 రూపాయలు. సోయాబీన్ గరిష్ట ధర 6,429 రూపాయలు, కనిష్ట ధర 5,740 రూపాయలు, మోడల్ ధర 6,309 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు పశువుల్లో యూరియా క్రిమిసంహారక మందుల విష ప్రయోగం గురించి కరీంనగర్ ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం పశు వైద్యాధికారి డాక్టర్ సిహెచ్ సాయి చైతన్య గారు అందించే వివరాలు వింటారు.
1: రైతు సోదరులకు నమస్కారం. పశువులలో యూరియా విషప్రయోగం అనేది యూరియాను మోతాదుకు మించి తిన్నప్పుడు లేదా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు సంభవిస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనది. దీనికి తక్షణ చికిత్స అవసరం. సాధారణంగా యూరియాను రైతు సోదరులు ఎరువుగా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఆ యూరియాను పశువులు తీసుకున్నప్పుడు ఈ విష ప్రభావం కనిపించవచ్చు. పశువులు యూరియాని తీసుకున్నప్పుడు వాటిలో కనిపించే లక్షణాలు: యూరియా తిన్న 20 నిమిషాల నుండి గంటలోపు లక్షణాలు కనిపించవచ్చు. పశువు యొక్క నోటి నుండి అధికంగా నురగ వస్తుంది. యూరియాను గ్రహించిన పశువు యొక్క పొట్ట అసాధారణంగా ఉబ్బుతుంది. ముఖ్యంగా ముఖం మరియు చెవు వద్ద కండరాలు వణుకుతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. పశువు వేగంగా మరియు కష్టంగా శ్వాస తీసుకుంటుంది. నడవలేకపోవడం. పశువు సరిగ్గా నిలబడలేక తడబడుతుంది లేదా పడిపోతుంది. తీవ్రమైన నొప్పిని భరించలేక పశువు గట్టిగా అరుస్తుంది. తక్షణ చికిత్స, ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్. యూరియా విషప్రయోగం జరిగినప్పుడు చర్యలు వెంటనే చేపట్టాలి. వెనిగర్ లేదా చింతపండు రసం. యూరియా ప్రభావాన్ని తగ్గించడానికి వెనిగర్ అత్యంత ముఖ్యమైన విరుగుడు. ఇది సాధారణంగా అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. యూరియా ప్రభావానికి గురైన పెద్ద పశువులకు సుమారు 2 నుండి 4 లీటర్ల వెనిగర్ని తాగించాలి. ఒకవేళ వెనిగర్ అందుబాటులో లేకపోయినట్టయితే బాగా పులిసిన చింతపండు రసం లేదా నిమ్మరసం తాగించవచ్చు. పశువైద్యుల సూచన మేరకు ఈ చికిత్స చేయించాలి. చల్లని నీరు. పశువుకు అధిక మొత్తంలో సుమారు 20 నుండి 30 లీటర్ల చల్లని నీరు తాగించడం వల్ల పొట్టలో అమ్మోనియా విడుదల వేగం తగ్గుతుంది. సాధారణంగా పశువు తీసుకున్న యూరియా అనేది పశువు యొక్క పెద్ద పొట్టలో అమ్మోనియాగా మారుతుంది. అధిక మొత్తంలో వేగంగా వచ్చే అమ్మోనియా వాయువు వల్ల పశువు యొక్క పొట్ట అధికంగా ఉబ్బుతుంది. దానివల్ల పశువు యొక్క పొట్ట ఉబ్బి పశువు యొక్క ఊపిరితిత్తుల మీద తీవ్రమైన ఒత్తిడి కలిగి నొప్పితో పశువు విలవిల్లాడుతుంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అందువల్ల యూరియా అనేది అమ్మోనియాగా మారకుండా పశువుకు అధిక మొత్తంలో అనగా 20 నుండి 30 లీటర్ల నీరును, చల్లటి నీరును తాగించడం వల్ల యూరియా అమ్మోనియాగా మారకుండా నివారించవచ్చు. వెనిగర్ తాగించడం మరియు చల్లని నీరు తాగించడం అనేది ప్రథమ చికిత్స మాత్రమే. ఇది కూడా పశువైద్యుని సలహా మేరకు చేయాలి. వెంటనే పశువైద్యుని సంప్రదించి లక్షణాలకు అనుగుణంగా సిర ద్వారా సెలైన్ మరియు ఇతర ద్రావణాలను, ఇతర మందులను ఇప్పించాలి. జాగ్రత్తలు. చికిత్స కన్నా నివారణ ముఖ్యం అనే నానుడి రైతు సోదరులు గమనించాలి. యూరియా సంచులను పశువులకు అందకుండా భద్రంగా ఉంచాలి. సాధారణంగా యూరియాను పశువుల దాణాలలో ఉపయోగిస్తూ ఉంటారు. అలా పశువుల దాణాలో యూరియాను వాడుతున్నప్పుడు ఎక్కడా కూడా యూరియా ఉండలుగా లేదా గడ్డలుగా పేరుకుపోకుండా చూసుకోవాలి. పశుదానా తయారీలో యూరియాను 1 నుండి 2% మాత్రమే ఉపయోగించాలి. 3% కన్నా ఎక్కువ యూరియా పశుదానా తయారీలో ఉపయోగించినప్పుడు అది పశువు యొక్క మరణానికి దారితీస్తుంది. ఉదాహరణకు 1 నుండి 2 కేజీల ఫుడ్ గ్రేడ్ యూరియాను సుమారు 100 కేజీల దానా తయారీలో ఉపయోగించాలి. దీన్ని రైతు సోదరులు గమనించాలి. యూరియా కలిపిన గడ్డి లేదా దానాను అలవాటు చేసేటప్పుడు తక్కువ మోతాదులో మొదలుపెట్టి క్రమంగా పెంచాలి. ఎందుకంటే పశు పెద్ద పొట్టలోని సూక్ష్మజీవులు యూరియాకు అలవాటు పడడానికి సుమారు 2 నుండి 3 వారాల సమయం తీసుకుంటాయి. పొలాల్లో యూరియా చల్లిన వెంటనే పశువులను మేతకు పంపరాదు. పశువుల యొక్క వయసు విషయానికి వచ్చినట్టయితే 6 నెలల వయస్సు కంటే చిన్న దూడలకు యూరియాను కలిపిన దానాను ఆహారంగా ఇవ్వరాదు. ఎందుకంటే వాటికి పూర్తి స్థాయిలో రూమెన్ అభివృద్ధి చెందదు. అందువల్ల యూరియాను అవి ఉపయోగపడే ప్రోటీన్గా మార్చుకోలేవు. అంతేకాకుండా అది విషంగా మారుతుంది. యూరియా

తో కూడిన దానాను పశువులకు అందించినప్పుడు వాటికి నిరంతరం త్రాగునీరు అందుబాటులో ఉపయోగించాలి. ఎందుకంటే యూరియాను పశు శరీరం గ్రహించుకొని ఉపయోగపడే ప్రోటీన్గా మార్చుకునడానికి దాని జీవక్రియలకు నీరు చాలా మొత్తంలో అవసరమవుతుంది. అందువల్ల యూరియాతో కూడిన దానాను పశువులకు మేతగా ఇచ్చినప్పుడు నిరంతరమైన స్వచ్ఛమైన నీరును పశువుకు అందుబాటులో ఉంచాలి. పశువులలో క్రిమిసంహారక మందులు వాటి యొక్క విష ప్రభావం గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఈ క్రిమిసంహారకాలు రెండు వర్గాలుగా ఉంటాయి. ఒకటి ఆర్గానోఫాస్ఫేట్స్, రెండోది ఆర్గానోక్లోరిన్ రకానికి చెందిన క్రిమిసంహారకాలు. ఆర్గానోఫాస్ఫేట్స్ అనేవి ఫాస్పారిక్ లేదా ఫాస్పానిక్ ఆమ్లం యొక్క ఉత్పన్నాలు. ప్రస్తుతం వందలాది ఆర్గానోఫాస్ఫేట్ సమ్మేళనాలు వాడుకలో ఉన్నాయి. జంతువులలో విష ప్రభావానికి ఆర్గానోఫాస్ఫేట్ ఒక ప్రధాన కారణంగా ఉంటాయి. ఇవి కనీసం 13 రకాలుగా వర్గీకరించబడ్డాయి. అనేక ఆర్గానోఫాస్ఫేట్లు మొక్కలు మరియు జంతువుల రక్షణ కోసం అభివృద్ధి చేయబడ్డాయి. సాధారణంగా ఇవి కణజాలం మరియు పర్యావరణంలో తక్కువ అవశేషాలను ఉత్పత్తి చేయడం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ప్రారంభంలో పురుగు మందులుగా అభివృద్ధి చెందబడిన కొన్ని ఆర్గానోఫాస్ఫేట్స్ నులి పురుగుల నివారణ అనగా నటల మందులుగా కూడా ఉపయోగించబడతాయి. ప్రస్తుతం పురుగు మందులుగా ఉపయోగించే అనేక ఆర్గానోఫాస్ఫేట్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు క్లోర్ఫైరిఫాస్, డయాజినాన్, ఫెనిట్రోథియాన్, మలాథియాన్, పరాథియాన్ మొదలైనవి. జంతువులలో ఆర్గానోఫాస్ఫేట్ యొక్క విష ప్రభావం, దాని యొక్క చర్యా విధానం గురించి తెలుసుకుందాం. ఆర్గానోఫాస్ఫేట్ పురుగు మందుల విష ప్రభావం నాడీ కణజాలంలో మరియు న్యూరోమస్క్యులర్ జంక్షన్ వద్ద అస్టైల్ కోలైన్ అనే ఎంజైమ్ను నిరోధించడం వల్ల కలుగుతుంది. ఆర్గానోఫాస్ఫేట్లు ఫాస్ఫోరిలేషన్ ద్వారా అస్టైల్ కోలిన్ని కోలుకోని విధంగా నిరోధిస్తాయి. దీనివల్ల అస్టైల్ కోలిన్ పేరుకుపోతుంది. ఇది మస్కరిణిక్ రిసెప్టార్లను మరియు నికోటినిక్ రిసెప్టార్లను అతిగా ప్రేరేపిస్తుంది. ఈ రిసెప్టార్ల యొక్క అతి ప్రేరణ అధిక స్రావాలు, మూర్ఛలు మరియు కండరాల సంకోచాలు వంటి చర్యలకు దారితీస్తుంది. ఒక గంట కంటే ఎక్కువసేపు ఇలాంటి అధిక ప్రేరణ కొనసాగడం వల్ల మూర్ఛలు మరియు ఫిట్స్ ప్రారంభమై వ్యాప్తిలో ప్రధానంగా పాలు పంచుకునే మెదడులోని ప్రాంతాలను దెబ్బతీసి తీవ్రమైన ఆక్సిడేటివ్ ఒత్తిడి, న్యూరో ఇన్ఫ్లమేషన్ మరియు న్యూరో డీజనరేషన్కు దారితీయవచ్చు. చివరిగా శ్వాసకోశ వైఫల్యం కారణంగా పశువు మరణం సంభవిస్తుంది. పశువులలో ఆర్గానోఫాస్ఫేట్ విష ప్రభావం యొక్క లక్షణాలు. సాధారణంగా ఆర్గానోఫాస్ఫేట్ పురుగు మందులకు సేఫ్టీ ఇండెక్స్ అనగా భద్రతా పరిధి చాలా తక్కువగా ఉంటుంది. ఆర్గానోఫాస్ఫేట్ విష ప్రభావం యొక్క సంకేతాలు కోలనెర్జిక్ అతి ఉత్తేజం వల్ల కలుగుతాయి. సాధారణంగా కనిపించే లక్షణాలలో అధిక లాలాజలం, కనుపాప సంకోచించడం, తరచుగా మూత్ర విసర్జన, విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి మరియు శ్వాసనాళాల సంకోచం పెరగడం ద్వారా, అంతేకాకుండా శ్వాసనాళ స్రావాల కారణంగా పశువులు శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందిని అనుభవిస్తాయి. పశువులలో కండర సంకోచాలు మరియు బలహీనత ఉంటాయి. ఈ విష ప్రభావంలో కేంద్ర నాడీ వ్యవస్థపై కలిగే ప్రభావాల వల్ల పశువులలో ఆందోళన, నడకలో తడబాటు, భయం, మూర్ఛలు కలుగుతాయి. పశువులు మరియు గొర్రెలలో, కొన్నిసార్లు గొర్రెలలో కూడా తీవ్రమైన కేంద్ర నాడీ వ్యవస్థ కుంగుబాటు కనిపిస్తుంది. విష ప్రభావానికి గురైన తర్వాత లక్షణాలు సాధారణంగా నిమిషాల నుండి గంటల్లోపు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో 2 రోజుల కంటే ఎక్కువ ఆలస్యం కూడా కావచ్చు. విష ప్రభావం యొక్క తీవ్రత మరియు గమనం ప్రధానంగా తీసుకున్న మోతాదు మరియు విష ప్రభావానికి గురైన మార్గంపై ఆధారపడి ఉంటాయి. తీవ్రమైన విష ప్రభావంలో ప్రాథమిక క్లినికల్ లక్షణాలు శ్వాసకోశ ఇబ్బంది మరియు కుప్పకూలడం కావచ్చు. ఆ తర్వాత శ్వాసకోశ కండరాల పక్షవాతం కారణంగా మరణం సంభవిస్తుంది. మెదడు మరియు అస్థిపంజరాల కండరాలతో పాటు ఆర్గానోఫాస్ఫేట్లు హృదయనాళ శ్వాసకోశ కాలేయ పునరుత్పత్తి మరియు అభివృద్ధి మరియు రోగనిరోధక వ్యవస్థలతో సహా ఇతర అవయవస్థలను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. పశువులలో ఆర్గానోఫాస్ఫేట్ విష ప్రభావ చికిత్స. ఆర్గానోఫాస్ఫేట్ విష ప్రభావానికి చికిత్స చేయడానికి 3 రకాల మందులను ఉపయోగిస్తారు. మస్కరిణిక్ రిసెప్టార్ బ్లాకింగ్ ఏజెంట్స్, కోలినెస్టరేజ్ రియాక్టివేటర్స్, మరింత శోషణను తగ్గించడానికి వాంతిని కలిగించేవి విరేచనకారులు మరియు శోషకాలు. అట్రోపిన్ సల్ఫేట్ అనే మందును ఆర్గానోఫాస్ఫేట్ యొక్క విష ప్రభావానికి విరుగుడుగా ఉపయోగిస్తారు. పశువులకు మరియు గొర్రెలకు
పశువైద్యుల

0: సూచన మేరకు 0.6 నుండి 1 మిల్లీగ్రామ్ 1 కేజీ శరీర బరువుకు ఆట్రోపిన్ సల్ఫేట్ను ఉపయోగిస్తారు. ఇందులో 1/3 రక్తంలోకి సిరల ద్వారా, మిగిలినది కండరాల ద్వారా లేదా చర్మం కింద ఇవ్వాలి. అవసరాన్ని బట్టి పశువైద్యుని సూచనల మేరకు పునరావృతం చేయాల్సి వస్తుంది. అనగా కనుపాపలు విస్తరించినప్పుడు, లాలాజలం కారడం ఆగిపోయినప్పుడు, జంతువు చురుకుగా అనిపించినప్పుడు అట్రోపినైజేషన్ సరిపోతుందని అర్థం. అట్రోపిన్ని మోతాదుకు మించి అధికంగా ఇవ్వడం కూడా ప్రతికూల ప్రభావానికి దారితీస్తుంది. కాబట్టి పశువైద్యుల సూచన మేరకు చికిత్స చేయించాలి. కొన్ని సందర్భాల్లో మెరుగైన చికిత్సలో అట్రోపిన్తో పాటు కోల్నెస్టరేజ్ని పునరుత్తేజించడానికి ప్రాలిడాక్సైమ్ క్లోరైడ్ లేదా 2-పైరిడిన్ ఆల్డాక్సమ్ మిథోక్లోరైడ్, దీనిని సాధారణంగా 2-పామ్ అని అంటారు. ఈ 2-పామ్ యొక్క మోతాదు 20 నుండి 50 మిల్లీగ్రాములు 1 కేజీ శరీర బరువుకు, దీన్ని సాధారణంగా 5% ద్రావణంగా కండరంలోకి లేదా నెమ్మదిగా సిరలలోకి ఇస్తారు. జంతువు శరీరం నుండి విషాన్ని తొలగించడానికి వీలైనంత త్వరగా ప్రయత్నించాలి. ఒకవేళ శరీరం చర్మానికి సోకినట్లయితే పశువు లేదా జంతువు యొక్క చర్మాన్ని డిటర్జెంట్ మరియు గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటితో కడగాలి. మినరల్ ఆయిల్ని పశువు యొక్క నోటి ద్వారా జీర్ణాశయం నుండి ఈ యొక్క పురుగు మందుల శోషణను తగ్గించడం చేయవచ్చు. యాక్టివేటెడ్ చార్కోల్ అనగా బొగ్గు మిశ్రమాన్ని నీటితో మిశ్రమంగా 1 నుండి 2 గ్రాములు 1 కేజీ ఆర్గానోఫాస్ఫేట్లు శోషించుకొని మలంలో విసర్జనకు సహాయపడుతుంది. అంటే యాక్టివేటెడ్ చార్కోల్ని ఆర్గానోఫాస్ఫేట్లను శోషించుకోవడానికి, దానిని మలంలో విసర్జనింపజేయడానికి ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలికమైన విష ప్రభావం కలిగినప్పుడు కృత్రిమ శ్వాస లేదా ఆక్సిజన్ అందించడం అవసరం. నివారణ: పంట పొలాల్లో ఆర్గానోఫాస్ఫేట్ పురుగు మందులను చల్లినా లేదా ఉపయోగించిన వెంటనే పశువులను ఆ పొలాల వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఆర్గానోఫాస్ఫేట్ పురుగు మందులు పశువులు ఉన్న దగ్గర భద్రపరచరాదు. ఇప్పుడు క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్స్ లేదా ఆర్గానోక్లోరిన్స్ గురించి తెలుసుకుందాం. ఎండోసల్ఫేట్, డీడీటీ, బీహెచ్సి, ఎండ్రిన్ మొదలగిన ఆర్గానోక్లోరిన్ క్రిమిసంహారకాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రమాదవశాత్తు పశువులు విష ప్రభావానికి గురైనప్పుడు ఆకలిలేమి, చికాకు, చిన్న శబ్దాలకు అధికంగా స్పందించడం, కండరాల వణుకు, కనురెప్పలు అధికంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. విష ప్రభావం ఎక్కువైనట్లయితే కండరాల వణుకు ఎక్కువై పశువులు శ్వాస తీసుకోవడం కష్టమై మరణిస్తాయి. చికిత్స: నాడీ సంబంధ లక్షణాలు కనిపించిన వెంటనే పశు వైద్యులను త్వరగా సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. లక్షణాలకు అనుగుణంగా పెంటోబార్బిటాల్ సోడియం వంటి మందులను పశువైద్యులు సిరల ద్వారా పశువుల్లోకి ఎక్కించి పశువులను రక్షిస్తారు.
1: ఇంతవరకు మీరు పశువుల్లో యూరియా క్రిమిసంహారక మందుల విష ప్రయోగం గురించి కరీంనగర్ ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం పశు వైద్యాధికారి డాక్టర్ సిహెచ్ సాయి చైతన్య గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.

వ్యాపారం చేద్దామంట. వ్యవసాయం ఇంక గిట్టదని వ్యాపారం చేద్దామంట. పల్లె సీమలిడిసి జనం పట్నవాసం వస్తున్నారు. పట్నములో హంగులన్నీ ఓ పిల్లే, పట్నములో హంగులన్నీ పల్లెల యాడున్నాయే.

కాటికి కాలే జాపిన తల్లిదండ్రుల తాప పెట్టి కూడువెట్టి పొలం నిడిచి నీడనిచ్చే ఇల్లు మరిసి కాటికి కాలే జాపిన తల్లిదండ్రుల తాప పెట్టి.

0: జానపద గేయం విన్నారు కదా. ఇప్పుడు వనరాజా కోళ్ల పెంపకం గురించి కొన్ని వివరాలు వింటారు.
1: మన దేశంలో కోళ్ల పరిశ్రమ బాగా అభివృద్ది చెందినప్పటికీ పేద ప్రజానైకానికి కోడిగుడ్లు, మాంసం అందుబాటులో ఉండటం లేదు. పేద ప్రజలకు సమతుల్యమైన ఆహారం లభించాలంటే వారికి చౌకగా దొరికే కోడిగుడ్డు, కోడి మాంసం అందుబాటులోకి రావాలి. పెరటి కోళ్ల పెంపకం ద్వారా

ఇంటిల్లిపాదికి సమతుల్యమైనటువంటి ఆహారం లభించడంతో పాటు అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. పెరటికోళ్ల పెంపకం ప్రాముఖ్యతను గమనించి భారత ప్రభుత్వం భారత వ్యవసాయ పరిశోధనా మండలి 11వ పంచవర్ష ప్రణాళికలో అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. పెరటికోళ్ల పెంపకం అంటే రైతుల పెరట్లో లేదా పొలం దగ్గర కోళ్లను ఏ విధమైన ఖర్చు లేకుండా పెంచుకోవటం. ఈ విధానం ఎటువంటి ఖర్చు లేకుండా రైతులకు అదనపు ఆదాయాన్ని చేకూరుస్తుంది. పెరట్లో కోళ్ల పెంపకం అనేది ఈ మధ్యకాలంలో వచ్చిన గొప్ప విజ్ఞానం కాదు. అనాదిగా మన పూర్వీకులు, ప్రస్తుతం మన గ్రామీణులు కోళ్లను ఈ పద్ధతిలోనే పెంచుతున్నారు. ఆ విధంగా పెంచే కోళ్లు సాధారణంగా నాటు లేదా దేశవాళీ కోళ్ల జాతులకు చెందినవి. నాటుకోడి ఉత్పాదక సామర్థ్యం తక్కువ. ఆ కోళ్ల నుండి లభించే గుడ్లు, మాంసం గ్రామీణ ప్రాంతాల్లో కావలసినంతగా దొరకటం లేదు. పట్టణ పరిసరాల్లో ఉత్పత్తి చేసే గుడ్లు, కోడి మాంసం దూర ప్రాంతాలకు అందించడం ఎంతో కష్టం. అధిక ఖర్చుతో కూడినటువంటి పని. అదే గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల ఉత్పత్తులను సులభంగా అందుబాటులోకి తీసుకురావాలంటే అధిక ఉత్పాదన శక్తి గల కోళ్ల రకాలను గ్రామీణ ప్రాంతాల్లో పెంచడం అనేది అవసరం. కాని మంచి ఉత్పాదక శక్తి కలిగిన బ్రాయిలర్, లేయర్ కోళ్లు గ్రామీణ ప్రాంతాల పెరట్లో పెరగలేవు. అవి బ్రతకటం కూడా కష్టం. పెరట్లో ఉండే ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని పెరగాలంటే కొత్త రకం కోళ్ల జాతులను ఇప్పుడు మనం చెప్పుకోబోయే లక్షణాలతో ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అలాంటి లక్షణాలున్న కోళ్లు ప్రతికూల పరిస్థితుల్లో కూడా బతికి గుడ్లు, మాంసాలను అందజేస్తాయి. పెరటికోళ్ల పెంపకానికి అనువైనటువంటి కోళ్లు ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోబోయే లక్షణాలను కలిగి ఉండాలి. వాటికి పొడవాటి కాళ్లు ఉండాలి, అధిక రోగనిరోధక శక్తి కలిగి ఉండాలి, అలాగే తక్కువ ఆహారంతో పెరిగే సామర్థ్యం కలిగి ఉండాలి, రంగురంగుల ఆకర్షణీయమైన ఈకలుండాలి, నాటుకోడి గుడ్డు రంగు, అధిక బరువు గల గుడ్డు కలిగి ఉండాలి, నాటుకోళ్లను పోలి ఉండాలి. ఇలాంటి లక్షణాలున్నటువంటి కోళ్ల జాతులను వివిధ పరిశోధనా సంస్థలు, పశువైద్య వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అభివృద్ది చేశాయి. వాటిలో హైదరాబాద్లోని కోళ్ల పరిశోధనా స్థానం వారు అభివృద్ది చేసిన వనరాజా గ్రామప్రియ కోళ్లు, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం వారు అభివృద్ది చేసిన రాజశ్రీ కోళ్లను గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. వనరాజా కోళ్లు రంగురంగుల ఈకలతో, పొడవాటి కాళ్లతో రైతుల పెరట్లో పెరిగేందుకు అనువుగా ఉంటాయి. ఈ కోళ్లు జంతువుల నుండి సులభంగా కాపాడుకోగలవు. రోగనిరోధక శక్తి కూడా ఎక్కువ. ఈ కోళ్ల రంగు, రాజస ముట్టిపడే ఆకారం రైతుల ఇష్టానికి ప్రధాన కారణం. కోడిపుంజులు 12 వారాలకు 1.5 నుండి 2 కిలోల బరువు పెరుగుతాయి. ఈ కోళ్ల ఉత్పాదక సామర్థ్యం, లక్షణాల వివరాల గురించి తెలుసుకుందాం. ఈ వనరాజా కోళ్లు 6 వారాలకు 700 నుండి 850 గ్రాములు బరువు పెరుగుతాయి. గుడ్లు పెట్టే వయస్సుకి వచ్చేసరికి 2000 నుండి 2200 గ్రాముల బరువు పెరుగుతాయి. గుడ్డు బరువు చూసుకున్నట్లయితే గనక 28 వారాలకు 42 నుండి 44 గ్రాములు బరువు ఉంటుంది. ఇక 40 వారాలకైతే గుడ్డు బరువు 55 నుండి 63 గ్రాములుంటుంది. గుడ్ల ఉత్పాదక శక్తి 18 మాసాలకు రైతుల పెరట్లో 110 నుండి 120 గుడ్లు పెడతాయి. అదే ఫామ్లో అయితే 150 నుండి 160 గుడ్లు పెడతాయి. ఈ కోళ్లు బతికే సామర్థ్యం 6 వారాలకు 9

180 వరకు గుడ్లు పెట్టే సామర్థ్యం గల కోళ్లు. ఈ కోళ్లు తక్కువ బరువు కలిగి హానికరమైనటువంటి జంతువులు, శత్రువుల బారి నుండి సులభంగా తప్పించుకోగలవు. వీటిలో రోగ నిరోధక శక్తి ఎక్కువ. వీటి ఉత్పాదక సామర్థ్యం, లక్షణాల గురించి కొన్ని వివరాలు చూద్దాం. ఈ గ్రామప్రియ కోళ్లు 6 వారాలకు 400 నుండి 500 వరకు బరువు పెరుగుతాయి. అలాగే గుడ్లు పెట్టే వయస్సుకి 1600 నుండి 1800 గ్రాముల వరకు బరువు పెరుగుతాయి. ఇకపోతే గుడ్డు బరువు 28 వారాలకు 50 నుండి 53 గ్రాములుంటుంది. అలాగే 40 వారాలకు 57 నుండి 58 గ్రాములుంటుంది. ఇకపోతే గుడ్ల ఉత్పత్తి 17 మాసాలకు 17 నెలలకు రైతుల పెరట్లో అయితే 160 నుండి 180 వరకు గుడ్లు పెడుతుంది. అలాగే ఫామ్లో అయితే 220 నుండి 230 వరకు గుడ్లు పెడుతుంది. ఇకపోతే బతికేటటువంటి సామర్థ్యం 6 వారాలకి 99% వరకు ఉంటుంది. ఇక రాజశ్రీ కోళ్ల శరీర పరిమాణం మధ్యస్థంగా ఉండి మాంసం, గుడ్ల ఉత్పత్తికి కూడా అనువుగా ఉంటాయి. పొడవైన కాళ్లతో చురుకుగా కదులుతూ పిల్లులు, కుక్కల బారి నుండి తప్పించుకోగలవు. వ్యాధి నిరోధక శక్తి, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే శక్తి ఎక్కువ. ముదురు ఎరుపు రంగులో పూర్తిగా నాటుకోళ్లను పోలి ఉంటాయి ఇవి. ఈ కోళ్లకు సంబంధించిన ఉత్పాదక సామర్థ్యం, లక్షణాల గురించి వివరాలు చూద్దాం. వీటి శరీర వయస్సు 8 వారాలున్నప్పుడు వీటి బరువు 500 నుండి 550 గ్రాములుంటుంది. అలాగే 16 వారాలకు 1300 నుండి 1500 గ్రాములుంటుంది. అలాగే 20 వారాలకు 1500 నుండి 1750 గ్రాములుంటుంది. గుడ్డు బరువు 55 గ్రాములుంటుంది. గుడ్ల ఉత్పత్తి 1 సంవత్సరంలో 160 నుండి 170 వరకు గుడ్లు పెడుతుంది. ఇంతవరకు చెప్పుకున్న ఈ కోళ్ల లక్షణాలను గమనించి వారి వారి గ్రామ పరిస్థితికి అనువైనటువంటి రకాలను తెచ్చుకుని కోళ్ల పెంపకాన్ని చేపట్టినట్లయితే గనక రైతులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు మీరు వనరాజ కోళ్ల పెంపకం గురించి కొన్ని వివరాలు విన్నారు.

శ్రోతలు, ఇంతవరకు మీరు పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:45 వస్తుంది. మరికాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఉంటుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విందాం.
1: ఆధునిక సాంకేతిక యుగంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడంతో పాటు అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితాల దిశలో ముందుకు సాగుతోంది. కంప్యూటర్ సాంకేతికతతో అనుసంధానమైన అంశాలను క్రోడీకరించడమే డిజిటల్ ప్రక్రియ అంటారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ సాంకేతికత ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. దశాబ్ద కాలం క్రితం 2015 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాని ప్రారంభించి దీన్ని అవసరాన్ని లక్ష్యాలను ప్రజలకు వివరించినప్పుడు ఇదో సాధారణ కార్యక్రమంగా భావించినప్పటికీ ప్రస్తుతం అత్యంత కీలకంగా మారడం విశేషం. కేవలం చదవడం రాయడం మాత్రమే అక్షరాస్యతగా భావించే రోజుల నుంచి డిజిటల్ అక్షరాస్యత దిశగా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు కావలసిన ప్రభుత్వ సేవలన్నింటినీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం

ద్వారా పొందేందుకు యత్నిస్తున్నారంటే అది డిజిటల్ ఇండియా అమలులో భాగమే. భారతదేశం జనాభా 148 కోట్లు, అంటే ప్రపంచ జనాభాలో ఇది 17.8% అన్నమాట. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జనాభా అభివృద్ది రేటు 0.86% నుంచి 0.87% వార్షికంగా పెరుగుతోంది. ఇందులో యువత కూడా భారీగా పెరుగుతున్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37.6% మంది నివసిస్తుంటే మిగిలిన వారంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 53 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న 93 ముఖ్య ప్రభుత్వ విభాగాలు అందించే సేవలను జన బాహుళ్య వర్గాలకు, దిగువ తరగతి ఆదాయ వర్గాలకు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తోంది. ఇందుకోసం డిజిటల్ ఇండియాను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 9 కీలకాంశాలను గుర్తించింది. ప్రజలందరికీ మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావటం, రహదారులన్నింటిపైన బ్రాడ్బ్యాండ్ సేవలు, ఈ గవర్నెన్స్ ద్వారా సాంకేతిక సేవల విస్తరణ, ప్రజలందరికీ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావటం, ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియపరిచి వాటిని వినియోగించుకునేలా చేయడం, అరచేతిలో సమాచారం వెల్లువ, ఈ క్రాంతి పథకం కింద ఎలక్ట్రానిక్ సేవలు, దేశవాళీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన, ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల విస్తరణ, ఇతర కార్యక్రమాలు డిజిటల్ ఇండియా అమలులో ఉన్నాయి. గత 10 ఏళ్లకు పైగా డిజిటల్ ఇండియా విస్తృత కార్యక్రమాలను చేపట్టడంతో అనూహ్యమైన సాంకేతిక మార్పులు వివిధ రంగాల్లో చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను గత పార్లమెంటు సమావేశాల వేదికగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమర్పించారు. దేశంలోని వైద్యం, విద్య, ఆర్థిక, ఉద్యోగ, వృత్తి నైపుణ్య, వ్యవసాయ, వ్యాపార రంగాలలో డిజిటల్ ఇండియా తనదైన ముద్ర వేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని 215,000 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ద్వారా సేవలు అందుతున్నాయి. వివిధ రంగాలు వృత్తులు నిర్వహించుకునే వారికి 500,000 సర్వీస్ సెంటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి దిశ పథకం కింద దేశంలోని 6 కోట్ల మంది గ్రామీణులు డిజిటల్ అక్షరాస్యత సాధించగలగటం ప్రస్తావించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాలలో 4.09 లక్షలకు పైగా వైఫై హాట్స్పాట్లు కూడా పీఎం వాణి కార్యక్రమం కింద ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక యుగంలో సాంకేతికతపై ఆధారపడ్డ మార్పు అనివార్యం కావడంతో డిజిటల్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. అన్ని విషయాలను కంప్యూటర్ లేదా ఫోన్ లేదా ఇంటర్నెట్లో చూడటం, సర్వీసులను పొందటం తప్పనిసరి అయింది. దీనికి కావలసిన బ్రాడ్బ్యాండ్ అవసరాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్లు డిజిటల్ ఇండియా లక్ష్య సాధన దిశగా ప్రగతి పథంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 80.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నట్లు కొన్ని లెక్కలు తెలియజేస్తున్నప్పటికీ ఈ సంఖ్య 100కు పైగా దాటినట్లు అధికారిక సమాచారం కూడా ఉంది. అయితే ఇది 120 కోట్లకు చేరుకుంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో వైర్లెస్ కనెక్షన్లు, వాటికి సంబంధించినటువంటి అంశాలు భారీగా ఉండటం మరొక కీలకాంశం. దేశం 5G కవరేజీలోకి వెళ్లిన తర్వాత డిజిటల్ ఉపకరణాలు ప్రజా జీవితంలో విడదీయరాని భాగమైనట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓ కార్యక్రమంలో ఇటీవల ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియాలో భాగంగా సామాన్యులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇతర చేతి వృత్తి వ్యాపార నిపుణులు, విద్యార్థులు వీరందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి మేలు జరిగింది. అందరికీ కీలకమైనటువంటి ఆధార్ కార్డులను అందజేయడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇప్పటి వరకు 143 కోట్లు జారీ చేయగా మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి. 2026 జనవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం యూపీఐ ద్వారా 28.33 లక్షల కోట్ల రియల్ టైం లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తులకు కావలసిన సమాచారాన్ని వ్యక్తిగత గోప్యత పాటిస్తూ నిల్వ చేసే వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ యాప్లో భద్రపరుస్తున్నారు. ఇప్పటి వరకు 62 కోట్ల మంది డిజిలాకర్లను వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ వ్యవసాయ మార్కెట్లో భాగంగా రైతులకు మార్కెట్ పరిజ్ఞానం పెరిగింది. మొబైల్ ఫోన్లలో, వాట్సాప్లలో చాటింగు, యూపీఐల ద్వారా క్రయ విక్రయాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ ఏడాది జనవరి నాటికి 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1 కోటి 79 లక్షల మంది రైతులు నేరుగా
డిజిటల్ ఇండియా సేవలను

0: వినియోగించుకున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే సఖీ, దీనదయాళ్, అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్తో పాటు వీబీజీ రామ్జీ పథకం కింద నమోదైన కోట్లాది మంది లబ్ధిదారులు డిజిటల్ సేవలు పొందుతున్నారు. వీటితో పాటు డిజీలాకర్లలో 900 కోట్ల డాక్యుమెంట్లు నిక్షిప్తమయ్యాయి. 20.7 కోట్ల మహిళలు తాము తయారు చేసిన హస్త గృహ ఉత్పత్తులను నేరుగా ఈకామర్స్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా 3.59 లక్షల గ్రామాలకు కిసాన్ సారథి కింద సేవలు అందుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే ఇదంతా సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. దీక్ష, పోషణ్, మైభారత్ల కింద కోట్లాది మంది రిజిస్టర్ అయి సేవలు పొందడం గమనార్హం. ఉమాంగ్ వంటి యాప్లు కోట్లాది మంది ఉద్యోగులకు వరంగా మారాయి. ఇక రైలు, బస్సు, విమానం వంటి రవాణా సేవలకు డిజిటల్ ఇండియానే దోహదపడుతోంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ను విలాసవంతమైన సమాచార సాంకేతిక ఉపకరణంగా భావించేవారు. ఇప్పుడు ఒక ప్రధాన అవసరంగా అది మారిందని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారుల నుంచి బంగారం అమ్మే విక్రేతల వరకు సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారినట్లు చెబుతున్నారు. ఇక విద్యాసంస్థలు, విద్యార్థులు తమ అడ్మిషన్లు, కొత్త కోర్సులకు డిజిటల్ సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బ్యాంకులలో ఒకప్పుడు డబ్బు లావాదేవీల కోసం కనిపించే భారీ క్యూలు ఇప్పుడు కనుమరుగవడానికి డిజిటల్ సాంకేతిక ప్రగతే కారణం. ఆసుపత్రులు, వైద్యులు, రోగ నిర్ధారణ సంస్థలు రోగుల వివరాలను, రోగ నిర్ధారణ పట్టికలను డిజిటల్ రూపంలో పంపడం, వాటిని ఫోన్లోనే తెలుసుకోవడం ఇప్పుడు సులభమైనటువంటి ప్రక్రియగా మారింది. యూపీఐ ద్వారా చెల్లింపులు, సోషల్ మీడియా మెసేజ్లు, ఈకామర్స్, ఆహార సరఫరా రంగాల్లో డిజిటల్ విప్లవం చోటు చేసుకుంది. భారతదేశంలో ప్రతి స్మార్ట్ మొబైల్ ఫోన్లో 33 నుంచి 50 వరకు యాప్లు డౌన్లోడ్ చేసుకునే వీలు ఉండటంతో స్టార్టప్ల వ్యాపార విస్తరణ అనూహ్యంగా పెరిగింది. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4741 కోట్ల రూపాయలను బడ్జెట్లో ముందు కేటాయించిన తర్వాత మరింతగా పెంపొందించింది. ఈ అంశం చూస్తుంటే సాంకేతిక ప్రగతికి ప్రభుత్వం ఎంతలా కట్టుబడి ఉందో అర్థమవుతుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారా సమాజంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ, చరిత్రాత్మక మార్పులను కూడా కేంద్రం లక్ష్యంగా ఎంచుకుంది. మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో అన్ని కార్యక్రమాలు మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆశించిన మార్పు తీసుకురావడం హర్షణీయమని కూడా ప్రధానమంత్రి చెబుతున్నారు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి వెచ్చిస్తున్న నిధులు, అధికార యంత్రాంగం చేస్తున్న కృషికి దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేట్ సంస్థలు కూడా చేయూతనివ్వడం వల్లే పరిస్థితి మరింత మెరుగైంది. 2014-15లో జీబీ డేటా ఖరీదు 269 రూపాయల నుంచి ఇప్పుడు 2026 నాటికి అది కేవలం 7.09 రూపాయలకు తగ్గింది. అంటే 97% పైగానే అది తగ్గిందన్నమాట. గతంలో 358 కిలోమీటర్ల పరిధికే పరిమితమైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని 692,676 కిలోమీటర్ల పరిధికి అనూహ్యంగా పెంచారు. మొబైల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతంలో కూడా అనూహ్యంగా పెరిగింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు భారీగా పెరిగారు. అంటే 400% దాకా పెరిగినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా కార్యక్రమాల అభివృద్ధితో పాటు కొన్ని సవాళ్లు కూడా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. డిజిటల్ లావాదేవీలకు సైబర్ నేరగాళ్ల ముప్పు ఉండటంతో ప్రభుత్వం, పోలీసులు, సమాచార వ్యవస్థల ద్వారా డిజిటల్ నేర నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. డేటా ప్రైవసీతో పాటు భాషాపరమైన సమస్యలను సాంకేతికంగా అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే భారత జీడిపిలో 229-30 నాటికి డిజిటల్ ఎకానమీ భాగస్వామ్యం 20%కు పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ పురోభివృద్ధికి డిజిటల్ ఇండియా మరింత కీలకం. అందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం కూడా అత్యంత కీలకంగా మారింది.
1: శ్రోతలు, ఇంతవరకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం. నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. వికసిత్ భారత్ ఈ కార్యక్రమం

0: గలకొచ్చి సమయం 8 గంటలు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు దాటి 10 సెకండ్లు. సినీ రంజని కార్యక్రమానికి అభిమాన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో శ్రోతలు ఇప్పుడు తెలుగు సినిమా పాటలు వింటారు.

వీరమణి గంటనే, విల్లాలి వీరనే, వీరమణి గంటనే, ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా.

0: సినీరంజన్ కార్యక్రమంలో శ్రోతలు, ముందుగా మీరు విన్న ఆ పాట ఇరుమూడి సినిమాలోనిది. పాడినవారు డప్పు శ్రీను, సినిమాకి సంగీతం అందించిన వారు జీవి ప్రకాష్ కుమార్.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
4: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
3: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగిస్తారంట.
4: గట్లనా?
3: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
5: ఇన్నారు కదా, ఇక పండగ చేసుకోండి.
6: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
0: సినీరంజని కార్యక్రమం కొనసాగుతుంది. వింటున్న శ్రోతలకు గమనిక, ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. సినీరంజని కార్యక్రమంలో తర్వాతి పాట పెద్ద సినిమాలోనిది. పాడినవారు మోహిత్ చౌహాన్, సినిమాకి సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్.

0: డాక్టర్ సీను నాయక్,
1: ఎత్తు బంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
0: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలీలవాడి నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
1: శ్రోతలకు ఒక గమనిక.
2: ఈ నెల 10వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ అండ్ హెడ్ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారితో ప్రత్యక్ష పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు మీ సమస్యలను 8462245066 నంబర్కి వాట్సాప్ చేయండి.
3: అబ్బా, పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
4: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: కలీలవాడి, నిజామాబాద్.
4: సెల్ 9912317190.
5: శనిరంజన్ కార్యక్రమంలో శ్రోతలు తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారక నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. సినీ రంజని కార్యక్రమంలో తర్వాతి పాట మణశంకర వరప్రసాద్ సినిమాలోనిది. పాడినవారు ఇంకా సినిమాకి సంగీతం అందించిన వారు భీమ్ సిసిరోలియో.

0: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్ లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: సెల్ 9444000487.
1: డాక్టర్ ఏ వనిత,
0: కంటిపై పొర కొలికి మండలి ఆపరేషన్.
1: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
0: మూతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
1: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
0: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.

సినీ రంజని కార్యక్రమంలో తర్వాతి పాట సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోనిది. పాడిన వారు భీమ్ సిసరోలియో, ఇంకా ప్రణవి ఆచార్య. సినిమాకి సంగీతం అందించిన వారు భీమ్ సిసరోలియో.

0: అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.

0: 9 రోజుల బతుకమ్మ సంబరాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 9:05 పూలసింగిడి బతుకమ్మ సందడి శ్రోతల అభిప్రాయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వినండి మీ ఆకాశవాణి 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో పూలసింగిడి బతుకమ్మ సందడి ప్రత్యేక కార్యక్రమం. శ్రోతలకు ఒక గమనిక.
1: ఈ నెల 10వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ అండ్ హెడ్ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారితో ప్రత్యక్ష పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.
0: మీరు మీ సమస్యలను 8462245066 నంబర్ కి వాట్సాప్ చేయండి.
2: శ్రోతలు సినీ రంజన్ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట ఎనిమల్ సినిమాలోనిది. పాడినారు రాఘవ్, చైతన్య, ప్రీతం.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: ఏందక్కో మొబైల్లో గంతగనం ఎదుగుతున్నావు?
2: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎదుగుతున్నా.
1: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగిస్తారంట.
2: గట్లనా?
1: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
3: ఇన్నారు కదా, ఇక పండగ చేసుకోండి.
4: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?

శ్రోతలు, ఇంతవరకు మీరు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి సినీ రంజని కార్యక్రమం ముగిసింది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. లలిత గీతాలు వింటారు.

0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
1: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.

శ్రోతలు, ఇంతవరకు మీరు లలిత గీతాలు విన్నారు. ఇంతటితో నాటి లలిత గీతాలు కార్యక్రమం ముగిసింది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45 వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు, రెండు కార్యక్రమాలు కూడా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10:15. అలనాటి మేటి గీతాలు మధుర గీతాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

మధుర గీతలు కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో తర్వాతి పాట స్వయంవరం సినిమాలో ఉన్నది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా పి సుశీల.

మధురగీతాల కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో తర్వాతి పాట రాజ్కుమార్ సినిమాలోనిది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా ఎస్ జానకి.

మధుర గీతల కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో తర్వాతి పాట ఆత్మ బంధువులు సినిమాలో ఉంది. పాడినవారు కేజే యేసుదాస్, ఇంకా పి సుశీల.

మధురగీతాలు కార్యక్రమంలో శ్రోతలు మీరు విన్న ఆ పాట కుంకుమ తిలకం సినిమాలో ఉన్నది. కార్యక్రమంలో తర్వాతి పాట ఇంటింటి రామాయణం సినిమాలోని పాట విందాం. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా ఎస్ జానకి.

మధుర గీతాలు కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట కార్తీక దీపం సినిమాలోనిది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా ఎస్ జానకి.

మధుర గీతల కార్యక్రమంలో శ్రోతలు మీరు విన్న ఆ పాట త్రిశూలం సినిమాలోనిది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా పి సుశీల. కార్యక్రమంలో తర్వాతి పాట మల్లెపందిరి సినిమాలోనిది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా పి సుశీల.

మధురగీతలు కార్యక్రమంలో శ్రోతలు మీరు విన్న ఆ పాట గృహప్రవేశం సినిమాలోనిది. పాడినవారు కేజే యేసుదాస్. కార్యక్రమంలో తర్వాతి పాట నిరీక్షణ సినిమాలోనిది. పాడినవారు కేజే యేసుదాస్.

ఇంతటితో ఈనాటి మధురగీతలు కార్యక్రమం ముగిసింది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు, రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

రేపు ఉదయం 5:50 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం, జై హింద్.